శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్

స్పెక్ట్రమ్ రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 30వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: అన్ని జ్ఞానాల్లోకి ఆత్మజ్ఞానమే గొప్పది. మొదట ఆత్మ గురించి అవగాహన అవసరం. ఆత్మ అంటే శరీరం కాదు, శరీరం అంటే ఆత్మ కాదు. ఆత్మ లేనిదే శరీరం లేదు, శరీరం లేకపోయినా ఆత్మ అనేది ఉంటుంది. ఏది అశాశ్వతమో అది శరీరం, ఏది శాశ్వతమో అది ఆత్మ. మాయ అంటే సత్యాన్ని మరుగుపరిచేది, జ్ఞానం అంటే అసత్యాన్ని తొలగించేది. శరీరభ్రాంతి మాయాలక్షణం. నేను దేహాన్ని కాదు ఆత్మను అని స్థిరంగా అనుకుని అదే భావనతో చివరి శ్వాస వరకు ఉండడం జ్ఞానం. వెలుగు నీడలవలే మానవుడు జ్ఞానంలో కాసేపు, అజ్ఞానంలో కాసేపు జీవిస్తూ ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు దేహమే సర్వస్వం అనుకుంటాడు, సిరి సంపదల కోసం చాలా ఆరాటపడతాడు, వాటి కోసం నీతిని నియమాలను అతిక్రమిస్తాడు. చీకట్లో పరుగులు తీసేవాడు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట పడవలసిందేగా, గాయాల పాలవుతాడు. అప్పుడు ఆ గాయాల బాధ తగ్గే వరకు పశ్చాత్తాప భావనతో ఉంటాడు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు, మళ్ళీ అజ్ఞాన తిమిరంలో పరుగులు పెడతాడు, పడతాడు, లేస్తాడు, కాసేపు విచారిస్తాడు. ఇక ఎప్పుడు మనిషి తనను తాను సంస్కరించుకుంటాడు అని అంటుంది భగవద్గీత. ఎవరికైనా వారు తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ అని కదా భగవంతుడు మానవునికి అనేక ప్రత్యేకతలు ఇచ్చాడు, అదనంగా జ్ఞానం కూడా ఇచ్చాడు. అదే చీకటి అనే అజ్ఞానంలో వెలుగు చూపే దీపం. అది కేవలం వెలుగు కాదు, చీకటి అనే అజ్ఞానంలో వెలుగు చూపే దీపం మాత్రమే. ఆత్మను ఆశ్రయించాలి. అందుకనే తర్కశాస్త్రం ఉంటోంది కదా, జ్ఞానాధికరణమాత్మా. ప్రపంచ ప్రలోభాల నుంచి విరక్తితో కూడిన విముఖత ఉండాలి. కాషాయధారణ అవసరం లేని అత్యుత్తమ సన్యాసయోగం ఇదే. జీవి అక్షరమాలలో లఘు వంటివాడు, జ్ఞాని అయిన మహాత్ముడు అదే అక్షరమాలలో గురువు వంటివాడు. లఘువులు గురువులతో చేరినప్పుడే ఛందస్సు అవుతుంది. ఆధ్యాత్మిక ఛందస్సు భాషా ఛందస్సుకి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆత్మ గురువు, సాధకుడు శిష్యుడు. ఈ గురుశిష్య సంబంధం అతి పవిత్రమైనది. మనిషి వెతుకులాటలో బోధ గురువులు లభిస్తారు, సద్గురువులు లభించరు. సిద్ధగురువుగా ఆత్మ మనలోనే ఉండగా ఇతర గురువుల కోసం వెతుకులాట ఎందుకు? సద్గురువు కూడా ఆత్మజ్ఞానం మేల్కొలిపి, నీ ఆత్మయే నీ గురువు, నీలోనే దైవం ఉన్నాడు, నీవే దైవస్వరూపుడివి, ప్రపంచాన్ని దైవదృష్టితో చూడు, అప్పుడు రాగద్వేషాలుండవు, ఆనందమయ స్థితిలో ఉంటావు అంటుంటోంది. ఇదే అసలైనటువంటి గురు శిష్య బోధ. అందుకనే ఉపనిషత్తు కూడా తెలియజేసింది, ఓం సహనా భవతు సహనౌ భునక్తు

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

సజ్జ పంట తొలిదశలో ఆశించు చీడపిడల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చిరుధాన్యాల పంటల్లో సజ్జ ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. సజ్జ పంట అన్ని ఆహార పంటల కంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని అతి తక్కువ పెట్టుబడితో సాగు చేయగలిగిన పంట. తక్కువ నీటి వసతి కలిగిన భూములలో కూడా సజ్జ పంటను సాగు చేయవచ్చు. రైతులు సజ్జ పంటను వేసవికాలంలో ఆరుతడి పంటగా వేసుకుని అధిక దిగుబడులను పొందవచ్చు. వేసవి పంటగాను కూడా రైతులు జనవరి ఆఖరి వరకు విత్తుకుంటారు. సజ్జ పంట తొలిదశలో చాలా రకాల చీడపిడలు ఆశించి నష్టపరుస్తాయి. వీటిలో మువ్వు ఈగ, కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, అలాగే తెగుళ్లలో చూసినట్లయితే బూజు తెగులు, అగ్గి తెగులు, తుప్పు తెగులు ఇలా ఎక్కువగా ఆశించి పంటను నష్టపరిచి పంట దిగుబడిని తగ్గిస్తాయి. కావున రైతు సోదరులకు సజ్జ పంటలు ఆశించే చీడపిడల లక్షణాలు అలాగే నివారణ చర్యల గురించి తెలుసుకున్నట్లయితే సజ్జ పంటను నాణ్యమైన పంటగా దిగుబడి చేసుకోవచ్చు. ముందుగా పురుగుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక మొవ్వు ఈగ పురుగు, ఈ పురుగు విత్తినప్పటి నుండి 30 రోజుల వరకు మాత్రమే పైరును ఆశిస్తుంది. మొవ్వులోని భాగాన్ని గోకి తినటం వల్ల మొవ్వు వాడి చనిపోతుంది. ఎండిన మొవ్వును పీకగానే సులువుగా వచ్చేస్తుంది. మొవ్వు మొదలు కుళ్ళి ఉండటం వల్ల చెడు వాసన వస్తుంది. పురుగు ఆశించిన మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి. పిలకలకు కంకులు రావు. ఈ పురుగులు జొన్న అలాగే ఇతర చిరుధాన్యాల పంటలను కూడా ఆశిస్తాయి. వీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆలస్యంగా విత్తిన పైరుకు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తాయి. అందుకని పంటను సిఫారసు చేసిన సమయంలోనే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే కనుక విత్తన మోతాదును 4 నుండి 10 కిలోలకు పెంచి మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను తీసివేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న చోట్ల కార్బోవ్యూరాన్ గుళికలను ఎకరాకు 4 కిలోలను విత్తేటప్పుడు సాళ్లల్లో వేయాలి. మొక్క మొలిచిన 7, 14 అలాగే 21వ రోజులలో లాంబ్డా సైహలోత్రిన్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి మనం చూసినట్లయితే ఈ పురుగు పంటను 30 రోజుల తర్వాత నుండి అన్ని దశల్లో ఆశిస్తుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే మొవ్వు దగ్గర గుమ్మగూడి మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకులను తింటాయి. గుండ్రని వరుసల్లో రంధ్రాలు ఆకులపై పెడతాయి. పిల్ల పురుగులు 2 నుండి 3 దశల్లో ఎదిగినప్పుడు కాండంలోనికి తొలుచుకునిపోయి మొవ్వును కొరిక్కి తింటాయి. కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడుమెలను ఆశించటం వల్ల కంకులు విరిగి మొవ్వు చనిపోతుంది. ఈ పురుగు మొక్కజొన్న, జొన్న అలాగే రాగి పంటలను కూడా

ఆశిస్తుంది. దీనికి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలి అంటే, పంట కోత తర్వాత పొలంను బాగా లోతుగా దున్ని పంట అవశేషాలను కాల్చివేయాలి. విత్తిన 15 రోజుల నుండి ట్రైకోగ్రామా కిలోనిస్ పరాణజీవి గుడ్లను ఎకరాకు ఒక ట్రైకోకార్డ్ రూపంతో వారం నుండి 10 రోజుల వ్యవధితో 2 సార్లు విడుదల చేయాలి. విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కత్తెర పురుగు గురించి చూసినట్లయితే, లద్దె పురుగు తొలిదశల్లో ఆకుల్లోని పత్రహరితాన్ని తింటూ ఆకులను జల్లెడలా మారుస్తాయి. తర్వాత దశల్లో మొవ్వు దగ్గర సురక్షితమైన ఆకు సుడుల్లో చేరి లేత ఆకులను తీసివేసి ఆకులకు రంధ్రాలు చేసి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కంకులు ఏర్పడినాక కంకిని ఆశించి గింజలను తినేస్తాయి. దీనివల్ల పంట దిగుబడులు బాగా తగ్గుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న, జొన్న అలాగే రాగి పంటలను కూడా ఆశిస్తాయి. దీని యాజమాన్యం చూసినట్లయితే, కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్లు ఫోర్టెమ్ జాడియో అంటే సయాంత్రి నిలిప్రోల్ 19.8%, దాంతోపాటు థయోమిథాక్సామ్ 19.8%తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పురుగు నివారణకు ట్రైకోగ్రామా ఫ్రిటియోసమ్ పరాణజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకార్డ్ రూపంలో 2 విడతలుగా 12వ లేదా 22వ రోజు పైరు దశలో విడుదల చేసుకోవాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటర్ వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. తొలిదశ లార్వాను నివారించుటకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి ఆకు సుడులు తరిచేలాగా పిచికారీ చేసుకోవాలి. పెరిగిన దశలైన 3 నుండి 6వ దశ లార్వా నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5SD 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45SE 0.3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయానికి వస్తే, పచ్చకంకి, వెర్రికంకి తెగులు, దీనినే బూజుకంకి తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు మొదటగా లేత మొక్కలు 3 నుండి 4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకి మారతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుతల కనిపిస్తుంది. తీవ్రంగా తెగులు సోకిన మొక్కలు గిడసబారి 30 రోజుల్లోపు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి. దీని యాజమాన్యం చూసినట్లయితే, ముందుగా నాణ్యమైన లేదా ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. తెగులుని తట్టుకునే రకాలు అంటే ICTP 8203, ICMV 221, రాజ్ 17-1, HHB 67, HHB 121, ICMH 356, PH 3, ABV 04లను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో విత్తన శుద్ధి చేసుకోవాలి. 6 గ్రాముల మెటలాక్సిల్, దీన్నే ఆప్రాన్ అని కూడా అంటారు, ఇది 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో కనుక ఈ తెగులు ఆశించినట్టు గమనిస్తే 2 గ్రాముల మెటలాక్సిల్ రెడోమిల్ MZ లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల నుండి పిచికారీ చేసుకోవాలి. విత్తిన పంటల్లో కంటే నాటిన పంటల్లో ఈ తెగులు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కలను అలాగే పంట అవశేషాలను కాల్చి నాశనం చేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవటం వల్ల శిలీంద్ర అవశేషాలను నాశనం చేసుకోవచ్చు. తర్వాత అగ్గి తెగులు గురించి చూసినట్లయితే, ఈ తెగులు విత్తిన 15 రోజుల నుండే గమనించవచ్చు. తెగులు సోకిన ఆకులపై నూనె కండే ఆకారం లేదా గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. వీటి అంచులు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది. మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. దీని యాజమాన్యం గురించి చూసినట్లయితే, ముందుగా తెగులు సోకిన పంట అవశేషాలను నాశనం చేయాలి. తర్వాత కలుపు మొక్కలు నిర్మూలించాలి. కిలో విత్తనాలకు 3 గ్రాములు థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల మాంకోజెప్ లేదా 1 గ్రాము కార్బోనిజం కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తుప్పు తెగులు గురించి చూసినట్లయితే, ఈ తెగులు సజ్జ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది. మొక్కల కింద భాగంలోని ఆకుల అడుగు భాగాన చిన్న ఉబ్బెత్తు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు క్రమేపీ ఆకుల ఇరువైపులా ఆకు తొడిమల పైన అలాగే కాండం పైన కూడా ఏర్పడతాయి. కంకులు ఏర్పడే సమయంలో నలుపు రంగు ఉబ్బెత్తు పొక్కులు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండిపోయినట్లు కనిపిస్తాయి. వీటి యాజమాన్యానికి ముందుగా కలుపు మొక్కలు నిర్మూలించుకోవాలి. మొక్కలు
నాటిన 21 రోజుల నుండి 15 రోజులకు ఒకసారి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా మాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు చేపడితే గనక రైతులు సజ్జ పంటను నాణ్యంగా దిగుబడి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు టెండర్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి కుప్పం శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం భూసేకరణ నిధుల సమీకరణ కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే ఈ కొల్లం వాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి జూన్ 10 కల్లా ఆ టన్నెల్2లోనేటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ధి పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంత ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరు

0: ములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. केंद्रीय गृहमंत्री अमितशाहः नूतनस्य क्वाड्रिपार्टाइड सिक्योरिटी ग्रिड इत्यस्य प्रवर्तनेन सीमा प्रबंधने प्रमुखस्य परिवर्तनस्य घोषणाम् अकरोत्. सः अवदत् यत् अस्माकं सीमायाः रक्षणम् अवैधप्रवासस्य निर्मूलनं च राष्ट्रस्य जनसांख्यिक्याः रक्षणाय महत्वपूर्णमस्ति. सः ह्यः गुजरातस्य भुजनगरे भारत पाकिस्तान सीमायां सामरिकदृष्ट्या महत्वपूर्णानां G7 तथा G13 बॉर्डर आउटपोस्ट इत्येतेषां उद्घाटनानन्तरं सैनिकान जनसमूहं च संबोधयन् आसीत.
2: BSF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और BSF के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर
1: म्यांमार देशस्य राष्ट्रपतिः यू मिन आंग लाइंग इत्येषः अद्य प्रातः पञ्चदिवसीय भारतयात्रायां बिहारस्य गयानगरं सम्प्राप्स्यति. तेन सह नैके मन्त्रिमण्डलस्य मन्त्रिणः वरिष्ठाधिकारिणः व्यापारनेतारः उच्चस्तरीय प्रतिनिधिदलं च भविष्यति. राष्ट्रपतिः यू मिन आंग लाइंग वर्यस्य एषा प्रथमा भारतयात्रा भविष्यति. अद्य अपराह्ने राष्ट्रपतिः यू मिन आंग लाइंग इत्येषः नवदिल्ल्यां प्राप्स्यति. सः सायंकाले विदेशमन्त्रिणा डॉ एस जयशंकरेण सह मेलनं करिष्यति. श्वः म्यांमार देशस्य राष्ट्रपतिः म्यांमार भारत व्यापार मञ्चे भागं ग्रहीष्यति इत्यपेक्षास्ति. सोमवासरे राष्ट्रपतिः यू मिन आंग लाइंग वर्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह द्वयोः देशयोः मध्ये ऐतिहासिकं सम्बन्धं सुदृढं कर्तुं चर्चां करिष्यति. सर्वकारः अवदत् यत् देशे पेट्रोल डीजल एलपीजी इत्येतेषां पर्याप्तः भण्डारः अस्ति. सर्वे शोधनागाराणि इष्टतमस्तरे एव प्रचलन्ति. नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयीयमन्त्रिमण्डलस्य विवरणं सम्बोधयन्ति पेट्रोलियम मंत्रालयस्य संयुक्त सचिव सुजाता शर्मा इत्येषा अवदत् यत् प्राकृतिक गैस इत्यस्य उत्पादनं सर्वकालिकोच्चतम स्तरे अस्ति. यत् प्रतिदिनं एलपीजी इत्यस्य 92,000 टन परिमितम् अस्ति. श्रीमती शर्मा सूचितवती यत् कस्यामपि एलपीजी वितरण संस्थायां शुष्कतायाः सूचना न प्राप्ता. केन्द्रीय शिक्षा मन्त्रिणा धर्मेन्द्र प्रधानेन समग्र शिक्षाभियानस्य अन्तर्गतं निधिप्रसारणस्य तस्य उपयोगस्य च विषये विस्तृत समीक्षा सभायाः अध्यक्षता कृता. यस्याः लक्ष्यं समग्र शिक्षा 3.0 अधिकं दक्षं पारदर्शकं तथा परिणाम अभिमुखीकरणम् आसीत्. सामाजिकान्तर्जालीये पटले श्रीप्रधानः अवदत् यत् समग्र शिक्षाभियानं पीएम पोषणम् उल्लासः पीएम श्री इत्यादीनां प्रमुख योजनानां एकीकृत पद्धत्याः प्रसारणम् अस्मिन्नेव वर्षे आरभ्यते. सः अवदत् यत् एतेन विद्यालयीय शिक्षाव्यवस्थायां बृहत्तरः समन्वयः प्रभावश्च सुनिश्चितः भविष्यति. केन्द्रीय कृषिमन्त्री शिवराज सिंह चौहानः अवदत् यत् कृषकाणां कृते बीजानाम् उपलब्धता सुनिश्चेतुं 74,000+ क्विंटल परिमितस्य

0: राष्ट्रीय बीज संरक्षणस्य स्थापना कृता अस्ति। सः ह्यः नवदिल्ल्याम् अस्य वर्षस्य खरीफ अभियानस्य कृते कृषि विषयकस्य राष्ट्रीय सम्मेलनस्य द्वितीय दिने प्रसारमाध्यमान् संबोधयन् आसीत्। आईपीएल क्रिकेट क्रीडायां गतसायं महाराजा यादविंद्र सिंह अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडांगणे न्यू चंडीगढ़ नगरे महत्वपूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं सप्तस्तोभैः पराजितम्। अधुना गुजरात टाइटन्स दलं श्वः रविवासरे अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం తారావాహిక వింటారు సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇక కార్యక్రమంలో తర్వాత ఇబ్బంది బాబాయి గారు కథానిక వింటారు రచన శ్రీమతి ఎస్ శోభారాణి గారు. చివరిగా దక్షిణాంధ్ర యోగ కవులు భక్తి తత్వం ఉపకథలు తారావాహిక వింటారు సమర్పణ శ్రీ పశుమతి కామేశ్వర శర్మ. ఇక 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ. 8:35 చిత్రగీతాలు. ఉదయం 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ మరియు శ్రీ మల్లాది శ్రీ రవికుమార్ గారుల గాత్ర యుగళం వినవచ్చు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ ఎంఏ సుందరేశన్, మృదంగం శ్రీపతి సతీష్ కుమార్, ఘటం శ్రీ వి గోపాలకృష్ణ. ఇక 10:00 వసుదైక కుటుంబం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎం రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇక 11:30 స్టంప్డ్ సీజన్ 5. 12:10 లాహిర్ లాహిర్లో. 12:40 లలిత సంగీత సభ కార్యక్రమంలో మీర్జా గాలిబ్ రచించిన గజల్స్ వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా జీవితం కథానిక వింటారు రచన శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి. అనంతరం కరివేపాకులోని ఔషధ గుణాలు విశేషాలు వింటారు. చివరిగా లలిత గీతాలు వినవచ్చు. ఇక 2:30 చిత్రగీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 పదవ తరగతికి హిందీ పాఠం బరసతే బాదల్. అధ్యాపకులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోహిస్ ఫాతిమా. ఇక 4:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం పాడిన జానపద గీతాలు వినవచ్చు. సాయంత్రం 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో పండ్లలో పోషక విలువలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపా గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:15 పంట సీమలు. ఈ కార్యక్రమంలో ముందుగా చెరుకు సాగులో ప్రధాన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రధాన శాస్త్రవేత్త షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉయ్యూరు కృష్ణా జిల్లా గారు ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత చివరిగా కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి విశేషాలు వినవచ్చు. ఇక 7:45 చిత్రగీతాలు. 8:15 ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణలో భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణిలో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ జాగర్లపూడి శ్యామసుందర్ శాస్త్రి, కె శృతి ప్రియాంక. 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. ఇక రాత్రి 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోల సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्ण तया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహజించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో

0: ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాయాలో మయన్మార్ అధ్యకుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యకుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చేలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్ల

0: లోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 26వ శ్లోకం.

ముక్తసంగః ఫలాసక్తిని వదిలిపెట్టినవాడును. అనహంవాది నేను కర్తనని గొప్పలు చెప్పుకోనివాడును. ధృతి కార్యదీక్షతోనూ, ఉత్సాహ శ్రమను సహించే శక్తితోనూ, సమన్విత కూడినవాడును. సిద్ధ్యసిద్ధో కార్యం సఫలమైనా నిష్ఫలమైనా కూడా, నిర్వికార సంతోషంగాని విషాదంగాని లేనివాడును అయిన కర్త క్రియానిర్వాహకుడు. సాత్విక సత్వగుణప్రధానుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ముక్తసంగోనఘవాది ధృత్యుత్సాహ సమన్వితః.

అర్జున, కర్మలను నిర్వర్తించే వ్యక్తి సత్వగుణ ప్రధానుడైతే అతడికి కర్మఫలాల మీద ఆసక్తి కానీ నేనే కర్తననే గొప్పలు చెప్పుకోవడం కానీ ఉండవు. ఎన్ని కష్టాలు వచ్చినా చేపట్టిన కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా కొనసాగించే పట్టుదల ఉంటుంది.

ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే సామర్థ్యము ఉంటుంది. అయినా సరే కార్యం సఫలమైనప్పుడు అతడు విజయానందాన్ని ఆస్వాదించడు, కార్యం నిష్ఫలమైనప్పుడు మనస్సులో కుంగిపోడు. ఇతడే సాత్విక కర్త.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం తారావాహిక వింటారు సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కసుగాయ గరచి చూసిన మసలక తనయొగరుగాక మధురంబగున పసగలుగు యువతలుండగా పసిబాలల పొందువాడు పశువురా సుమతి. కసుగాయ గరచి చూచిన మసలక తనయొగరుగాక మధురంబగున పసగలుగు యువతలుండగా పసిబాలల పొందువాడు పశువురా సుమతి. కసుగాయ గరచి చూసిన మసలగ తన యొగరుగాక మధురంబగున పసగలుగు యువతులుండగా పసిబాలల పొందువాడు పశువురా సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కాయలు చాలా చిన్న సైజులో పిందెలను కోస్తే అవి కొరగ్గానే ఏమవుతుందండి, వెంటనే ఒగరుగా ఉంటాయి, నోరంతా ఒగరైపోతుంది. అయితే కొన్ని కాయలు చేదుగా కూడా ఉంటాయి. అదే పక్వానికి వచ్చిన కాయలు, పండిన కాయలు తిన్నామనుకోండి, మధురంగా ఉంటాయి, అంటే తీయగా కమ్మగా ఆ కాయ యొక్క రుచికి తగ్గట్టుగా మధురంగా ఉంటాయి. అంటే మనం ఏటిని తినాలి, పక్వానికి వచ్చిన కాయలనే తినాలి. అలా కాకుండా కసుగాయలు అంటే పిందెలను కోసామనుకోండి, మన నోరు చెడిపోతుంది, ఆ కాయ పాడైపోతుంది. అలానే ఇప్పుడున్న దైనందిక జీవితంలో మనం అక్కడక్కడ పేపర్లో కూడా చూస్తూ ఉంటున్నాం, పశువుల్లాంటి మనుషులు పసగలుగు యువతులు ఉండగా, అంటే యవ్వనానికి వచ్చిన యువతులు ఉండగా పసిబాలను పొందువాడు, అంటే పసిబాలలతో సంపర్కం చేయాలని కోరుకునేవాడు, వాడు పశువుతో సమానం. మరి పశువు కాకుండా మనిషి అవుతాడు వాడు. అలాంటి పనులు చేసేవాళ్ళని మనం ఏమంటాం, పశువే అంటాం. అంటే ఇటువంటి విషయాలు అప్పటి కాలంలో కూడా అక్కడక్కడ తరచూ జరిగేవి అనుకుంటా. కాబట్టే సుమతి శతకర్త దీన్ని బహుజాగ్రత్తగా వాణ్ణి పశువుతో పోలుస్తూ ఈ పద్యాన్ని రాశారు. అంటే సంపర్కం చేసేవాడు సమవయస్కులతో చేసుకోవాలి, అది ఆ స్త్రీని ఆ పురుషుడు ఇష్టపూర్వకంగా చేసుకోవాలి, అది దైనందిక జీవితంలో సృష్టి రహస్యం. పశువులు చూడండి, ఇప్పుడు వాటికి వాయు వరుసలు ఉండవు, వయసులతో సంబంధం ఉండదు. అలా చేస్తే మనం కూడా పశువుతో సమానం. ఇంకంతకంటే పెద్ద పదం ఏమడతామండి. కాబట్టి ఈ దైనందిక జీవితంలో ఇలాంటి వాళ్ళ విషయంలో మనం బహుజాగ్రత్తగా ఉండాలి, వాడిని పశువుతో సమానంగా చూసి అటువంటి వ్యక్తుల్ని పసిగట్టి వాడికి దూరంగా ఉంచి వాడిని మార్చడానికి మనం

ప్రయత్నం చేయాలి లేదా వాడికి దూరంగా ఉండాలి. సరే, ఇది మన దైనందిక జీవితంలో. ఇప్పుడు పద్యం విషయానికి వస్తే, కసుగాయలు కరచి చూసిన మసలగా తన ఎగరుగాక మధురంబగున, అంటే పిందెలను కోసి, అంటే పక్వానికి రాని కాయలను కోసి నోరు చేదుగా అవుతుంది కదా, చేదుగా అవుతుంది లేదా వగరుగా అవుతుంది, మధురంగా ఎట్లా అవుతుంది? అదే అంటున్నాడు. పసగలుగు యువతులు ఉండగా, అంటే యవ్వనానికి వచ్చిన యువతులు నీకు అందుబాటులో ఉండగా, పసిబాలల పొందువాడు, అంటే చిన్నపిల్లల సంపర్కం కోరేవాడు పశువు రాసుమతి, వాడు పశువుతో సమానం. కాబట్టి ఇటువంటి పనులు ఎవరూ చేయకూడదు, అది అపచారము, శిక్ష అర్హము. కాబట్టి పిందెలను కోసేవాడు, పిల్లలతో సంపర్కం కోరేవాడు ఇద్దరు పశువుతోనే సమానం. పశువు తెలియదు, అది పక్వానికి వచ్చే వరకు ఆ కాయను కొరకూడదని తెలియదు. కానీ మనం మనుషులం కదా, మన విజ్ఞానవంతులు, మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఆలోచన శక్తినిచ్చాడు. సంపర్కం చేసేవాడు భార్యతో సరి అయిన సమయంలో ఆ సృష్టి కార్యం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళతో, వయసు కాని వాళ్ళతో చేస్తే అది పశువులతో సమానం అంటున్నారు. కసుగాయకు అరచి చూచిన మసలగా తన ఎగరుగాక మధురంబగున, కసుగాయలను అంటే పిందెలను కోస్తే నోరంతా ఒగరు కాకుండా మధురంగా ఉంటుందా? పసగలుగు యువతులు ఉండగా, అంటే యవ్వనానికి వచ్చిన యువతులు ఉండగా, పసిబాలల పొందువాడు, అంటే పసిబాలలతో సంపర్కం చేసేవాడు పశువు రాసుమతి, వాడు పశువు, వాడి జంతువు అని సుమతి శతకర్త ఆనాడే చెప్పాడు. కాబట్టి ఇటువంటి కార్యాలు చేస్తే ఆ రోజుల్లో శిక్షలు ఉన్నాయి, అప్పుడు శిరఛేదనం, మరణశిక్ష, అప్పుడు రాజుగారి కాలాల్లో. ఇప్పుడైతే పోక్సో చట్టం, మరణశిక్ష, ఉరివేయడం ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యాలు మనం చేయకూడదు, చేస్తే వాడు పశువుతో సమానం. ఇలాంటివి చేయకూడదు అంటే మనం మంచి చెడులు చెప్తూ ఉండాలి మగపిల్లవాడికి. అబ్బాయి ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే మన పెంపకం సరిగా ఉండాలి. పెంపకం సరిగా ఉంటే మన పిల్లలు పశువుల్లా తయారవరు, మనుషుల్లా తయారవుతారు. లేదంటే ఇలాంటి తయారైతే సమాజంలో వాడికి, మనకి, కుటుంబానికి, మన పూర్వపూర్వకులందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి శ్రోతలరా, ఇలాంటి కార్యాలు చేసేవారు పశువులతో సమానం. కసుగాయన్ మిక్కిలి పచ్చికాయను కరచి చూసిన, కొరికి చూసినప్పటికీ మసలక ఆలస్యం చేయక తన ఒగరుగాక అది ఒగరుగా ఉండును, అంటే కోరికిన వెంటనే నోరు ఒగరైపోతుంది. అలా కాకుండా మధురంగా అగున తీగ ఉంటుందా? ఉండదు కదా. పసగలుగు ఇంపు కలిగించు, అంటే ఎవరానికి వచ్చిన యువతులు ఉండగా, వయసులో ఉండ పడుచులు ఉండగా, పసిబాలలను అంటే చిన్న బాలికలను పొందువాడు, భోగించువాడు పశువురా, పశువుతో సమానం వాడి జంతువు. కసుగాయ కరచి చూసిన మసలక తన యుగరుగాక మధురంబగున, పసగలుగు యువతులుండగా పసిబాలల పొందువాడు పశువురా సుమతి. సుమతి, ఓ మంచి ముద్దిగాలవాడా, పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటనే ఒగరు పుట్టును, కాని మధురముగా ఉండదు. అట్లే యవనవతులైన స్త్రీలు ఉండగా పసిబాలలతో భోగించుట వికటం అనిపించును, అది సృష్టికి విరుద్ధము, అందుచేత కామవాంఛ తీరదు, అట్టివాడు పశువుతో సమానము, వాడు జంతువు అని దీని అర్థం. చివరిగా పద్యం, కసుగాయ గరచి చూసిన మసలక తన యొగరుగాక మధురంబగున, పసగలుగు యువతులుండంగా పసిబాలల పొందువాడు పశువురా సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్య తోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం తారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత ఇబ్బంది బాబాయి గారు కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్ శోభారాణి గారు.
1: నా వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడగటం రాఘవయ్య గారికి అలవాటు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా చిరాకు ప్రదర్శించకుండా అబ్బే అదేం లేదండి అని అనటం రామారావుకి అలవాటు. వారిద్దరి మధ్య ఇలా చాలాసార్లు జరిగింది. ఒకసారి మాత్రం అలా అయితే మీకు ఇబ్బందేమో అని రాఘవయ్య గారు అన్నప్పుడు మాత్రం ఇబ్బందే అని వెంటనే అనేశాడు రామారావు. ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు రాఘవయ్య గారు. మీ ఇబ్బంది బాబాయ్ గారు వస్తున్నారండోయ్ అని చిలిపిగా నవ్వుతూ కేకేసి చెప్పింది రామారావు భార్య రాణి. రామారావుకి ఒళ్ళు మండుకొచ్చింది. ముసలాయన మీద పీకల వరకు కోపం ముంచుకొచ్చింది. ఈయన నా మానాన నన్ను బతకనిచ్చేలా లేడు అనుకున్నాడు రామారావు కోపంగా.

ఆ సమయంలో తీరిగ్గా రిలాక్స్గా కూర్చుని ఏదో కథ రాయడానికి ఉపక్రమిస్తున్నాడు రామారావు. వృత్తిరీత్యా రామారావు బ్యాంకులో ఉద్యోగి, కొత్తగా పెళ్లయింది. చీకు చింత లేని జీవితం, హాయిగా గడిచిపోతోంది. కథలు రాయడం ఒక హాబీ. లోగడ కొన్ని పత్రికల్లో కథలు అచ్చుకూడా అయినాయి. బ్యాంకులో ఉద్యోగంతో ఎప్పుడో కాని కథలు వ్రాసే మూడు రాదు. మంచి మూడొచ్చినప్పుడు తన ఆలోచనలను కాగితం మీద పెట్టే శుభతరుణంలో సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమవుతారు రాఘవయ్య గారు. పైగా వస్తూనే, ఏమోయ్ రామారావు, ఏదో దీక్షగా రాసుకుంటున్నట్టున్నావే, నా రాక వల్ల నీకేమీ ఇబ్బంది లేదు కదా అంటూ ఓ పరామర్శ. రామారావుకి ఆ సమయంలో ముసలాయిని చెడామడ దులిపేద్దామనిపిస్తుంది. పీకల వరకు కోపం ముంచుకొస్తుంది. కాని చూస్తూ చూస్తూ పెద్ద ఆయన ఏమీ అనలేక ఉక్రోషంతో లోలోనే ఉడుక్కుంటూ అబ్బే అదేం లేదు అనేస్తాడు రామారావు. సరే చెప్పు, ఇవాళ పేపర్ల విశేషాలేంటాయ్ అంటూ సంభాషణకు సిద్ధమవుతూ కుర్చీలో సెట్లవుతారు రాఘవయ్య గారు. రామారావుకి ఒంటిమీద తేళ్లు జర్రెలు పాగుతున్నట్టుంటుంది. తగుదనమ్మా అని వచ్చి తన మూడంతా పాడు చేసినందుకు పట్టరాని ఆగ్రహం వస్తుంది. నేను కొంచెం రాసుకోవాలండి, మీరు తర్వాత రాకూడదు అని చెప్పేయాలని నోటి చివరి వరకు వస్తుంది. కానీ అబ్బే అదేం కాదు, మామూలు రాతలేనని ఇందాకే అన్నాడు కాబట్టి ఇక అలా చెప్పే అవకాశం అతనికి లేదు. రాఘవయ్య గారి ఇంటి బోగట్టాల నుంచి ఇంటర్నేషనల్ విషయాల వరకు ఊదరగొట్టేస్తారు. మనసులో ఇబ్బందిని చేతులు నలుపుకోవటంతో ప్రదర్శిస్తూ ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంటాడు రామారావు. రాఘవయ్య గారు అదేం పట్టించుకోరు. తన ధోరణి తందే కాని రామారావు చేసే అభినయాలు ఏమీ ఆయన అర్థం చేసుకోరు. అలా వారి సంభాషణ సాగేది. ఇంతలో రాణి సప్లై చేసే కాఫీ టిఫిన్లతో ఎప్పటికో కాని రాఘవయ్య గారు నిష్క్రమించరు. ఇక ఆ రోజుకి రామారావుకి రాతకోతలు బంద్. మళ్లీ రాసే మూడు ఎప్పటికొస్తుందో తెలీదు. వచ్చినా ఆ రోజు కూడా పెద్దయిన ప్రత్యక్షం కాడని గ్యారంటీ లేదు. రామారావుకి గుండెకి ఉభేలమన్నది. రాఘవరావు గారు వస్తున్నారని రాణి చెప్పడంతో అతని ఉత్సాహం నీరు కారింది. మనిషి లంకనం చేసిన వాళ్ల డీలా పడిపోయాడు. రాణి చెప్తాను, ఈసారి నిర్మోహమాటంగా చెప్పేస్తాను అని గట్టిగా అనుకున్నాడు రామారావు. ఇక తన కథ కంచికేనని అర్థమైపోతోంది. అందుకే ఒళ్ళు మండుకొస్తోంది. ఏమైనా సరే ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికొచ్చాడు రామారావు. రాఘవయ్య గారు లోనికి రానే వచ్చారు. వస్తూనే ఎప్పట్లాగే కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఫోన్ వచ్చిందాయ్, నిన్న శంకరయ్య గారు చేశారు అంటూ ఉపోద్ఘాతంలో ప్రారంభించి, ఏదో రాసుకుంటున్నట్టున్నావు, నా రాక వల్ల ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఎప్పటిలాగే అన్నారు. శంకరయ్య గారి నుంచి ఫోన్ అంటే అది తనకి సంబంధించిన ఓ ముఖ్య విషయం. అందువల్ల రాఘవయ్య గారిని కడిగి పారేద్దామన్న ఆలోచన మాని దాని స్థానంలో కుతూహలం చోటు చేసుకుంది రామారావుకి. ఏం చెప్పారేంటి సౌమ్యంగా అడిగాడు రామారావు. నా మాట కాదనలేదోయ్, సర్టిఫికెట్లు అవి ఇచ్చి చంద్రాన్ని వెంటనే పంపించమన్నారు. తన కంపెనీలోనే ఏదో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. అందువల్ల మీ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మని, వెంటనే చెన్నై ప్రయాణం కట్టించమని చెప్పారు రాఘవయ్య గారు. రామారావుకి రాఘవయ్య గారు విచిత్రంగా పరిచయమయ్యారు. రామారావు బ్యాంకులో జీతం తీసుకుని సంతోషంగా ఇంటికి చేరే సమయంలో దారిలో ఉన్న ఒక కిళ్ళి కొట్టు వద్ద స్కూటర్ ఆపి సోడా త్రాగి డబ్బులిస్తూ తన పర్సును అక్కడే మర్చిపోతే ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ రాఘవయ్య గారు ఆ పర్సును చూశారు. తన ఫ్లాట్ పక్కనే ఉంటున్న రామారావు వచ్చి వెళ్లటం గమనించాడైన. అది అతందేనని ఆ పర్సును రామారావుకి తెచ్చి ఇవ్వటంతో రామారావు ఆనందానికి అవధుల్లేవు. అప్పట్నుండి వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. స్నేహానికి వయోభేదం లేదంటూ నిరూపించారు. నాటి నుండి రామారావును ప్రతిరోజు కలిసి పలకరించిందే రాఘవయ్య గారికి తోచదు. మామూలుగా అయితే ఆయన రాక రామారావుకి విసుగు కలిగించదు. కానీ ఒక్కోసారి మాత్రం తాను ఫ్రీగా రిలాక్స్గా ఉండటానికి వీలు పట్టం లేదని కోపం తెచ్చుకుంటాడు. పని పాట లేకుండా వచ్చి కాఫీ టిఫిన్లు తిని, పైగా నా రాక వల్ల మీకేమీ ఇబ్బంది లేదు కదా అని ఓ సన్నయ్య నొక్కులు కూడాను అని కేకలేసేవాడు. రాణి అతని మాటలను ఒప్పుకోదు. రాఘవయ్య గారి పట్ల అటువంటి ఆలోచన ఉచితం కాదండి. ఆయనకి భార్యాపిల్లలు లేరు, ఒంటరి వారు. ఏమీ తోచక వచ్చి కబుర్లు చెప్పి వెళ్తారు. తిండికే వస్తారనుకుంటే ఎలా అంటుంది రాణి. రోజు ఆ నస ఆ సుత్తి భరించలేనంటాడు రామారావు. ఓసారి బాగా ఆలోచించండి అంటుంది రాణి. రాఘవయ్య గారి వల్ల చాలా ఉపకారాలు పొందాం. మీ తమ్ముడు చంద్రానికి ఉద్యోగం ఇప్పించారు. పోయిన మీ జీతం డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఆ మధ్య నాకు సుస్థి చేసినప్పుడు కన్న కూతుర్లా ఆదరించారు. చిన్నా చితకా సాయం చేయటమే కాని మన నుండి ఆయన ప్రతిఫలం ఏనాడైనా ఆశించారా? నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది రాణి. నిజమే, ఆయన నిజంగానే పరోపకారి. అయితే రోజూ వచ్చి నా టైం వేస్ట్ చేస్తుంటే ఎలా, అసలే కొత్తగా పెళ్లైన వాణ్ణి అన్న రామారావు మాటలకు రాణి మారు మాట్లాడలేక మౌనం వహించింది. చివరకు రామారావు ఇల్లు మారాలని నిర్ణయించుకుని రాఘవయ్య గారి వంటి వృద్ధులు నడవలేనంత దూరాన అద్దెకు తీసుకుని ఆ ఇంట్లోకి మారిపోవాలని పంతం పట్టాడు. రాణి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చివరకు

0: ఇల్లు మారేంత ఇబ్బంది ఏమొచ్చిందని గట్టిగా నిలదీసింది. ఇబ్బందా? ఇబ్బందంతా పెద్ద ఆయనతోనే అన్నాడు రామారావు. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారండి అని రాణి నొచ్చుకుంది. ఇల్లు మారే రోజు రాఘవయ్య గారు కించిత్ బాధపడ్డారు. ఎట్టకేలకి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాను కోరుకున్న ఇంట్లో రాఘవయ్య గారి వంటి ఇబ్బంది బాబాయ్ బెడద తప్పిందని సంతోషిస్తూ, తనకు మూడు వచ్చినప్పుడు కథలు రాసుకుంటూ కోరుకున్న జీవితాన్ని గడుపుతున్నాడు రామారావు. రాణి మాత్రం అప్పుడప్పుడు రాఘవయ్య గారిని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఇల్లు మారాక ఓసారి వచ్చి వెళ్లారాయన. చాలా రోజులైంది, ఒకసారి చూసొద్దామండి అని రాణి పోరు పెట్టింది. ఏవో సాకులు చెప్పి మాట దాటేస్తున్నాడు రామారావు. ఒంటరివారు, పాపం ఎలా ఉన్నారో ఏమో అని రాణి బాధపడేది. ఆ రోజు రామారావు పెళ్లిరోజు. భార్యాభర్తలిద్దరూ సినిమాకని బయలుదేరారు. ఆ సమయంలో రాఘవయ్య గారు వస్తూ కనిపించారు. ఈ శనిగ్రహం మళ్లీ దాపురించింది అని పైకే అన్నాడు రామారావు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, నా రాక వల్ల ఇబ్బందేం లేదు కదా అన్నారాయన. రామారావు మొహం మార్చుకున్నాడు. అబ్బే, ఇబ్బందేం లేదు బాబాయ్ గారు, రండి అంటూ తాళం తీసింది రాణి. ముగ్గురు ఇంట్లోకొచ్చారు. రాఘవయ్య గారు చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. కుర్చీలో కూర్చుంటూ, ఈవేళ మా జయమ్మ మీ బ్యాంకుకొచ్చిందా అన్నారు రాఘవయ్య గారు. ఆయన ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదు. జయమ్మ అనే ఆవిడ రాఘవయ్య గారికి దూరబంధువు. ఈవేళ ఆవిడ బ్యాంకుకొచ్చింది. ఏదో ఆపదంటూ బంగారం మీద లోన్ అడిగితే 2000 ఇచ్చానని రామారావు అన్నాడు. కొంప తీసి వడ్డాణం తాకట పెట్టిందా అన్నారు రాఘవయ్య గారు. అవునంటూ రామారావు జవాబిచ్చాడు. చంపేశావయ్యా, అది మంచి బంగారం కాదు, కల్తీ నగ. ఇలాగే కొదోబెట్టి మా పల్లెటూళ్ళలో చాలామంది దగ్గర డబ్బులాగింది. దానికది అలవాటే. ఏకంగా నిన్ను బోల్తా కొట్టించి బ్యాంకుకే ఎసరు పెట్టిందనమాట అని అంటూ, నువ్వు బంగారం లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలయ్యా అన్నారు రాఘవయ్య గారు. ఆవిడ తెలిసిన వ్యక్తే కదా అని అశ్రద్ధ చేశాను. ఎంత మోసం చేసిందని రామారావు వాపోయాడు. జరిగిందేదో జరిగింది, దానికి డబ్బు పిచ్చి జాస్తి. ఈ రాత్రికే తన్ని కలుసుకుని లోన్ సంగతి నువ్వు నాకు చెప్పావని, ఆ నగ మీద ఇప్పుడిచ్చిన 2000 కాక మరో 2000 లోన్ వచ్చే అవకాశం ఉందని, కావాలంటే ఇస్తానని నువ్వు చెప్పినట్టుగా దాంతో నేను చెప్తాను. దాని బుర్రలో ఆ ఆశ పెట్టామంటే సరిగ్గా మన గాలానికి చిక్కుతుంది. రేపు ఉదయమే మిగతా 2000 కోసం బ్యాంకుకొస్తుంది. నువ్వు నవ్వుతూనే గుట్టుచప్పుడు కాకుండా బంగారం తాకట్టు విడుదల పత్రాలన్నిటి మీద సంతకాలు చేయించుకో. ముందా బంగారం సేఫ్లో నుంచి బయటకు తీయాలి. అవసరం మంది గనక ఆ నకిలీ వస్తువు తాకట్టు నుంచి బయటపడటం ముఖ్యం. డబ్బు వస్తుందన్న ఆశతో అది ముందు వెనక చూడకుండా ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడుతుంది. బ్యాంకు వ్యవహారాలు తనకి అంతగా తెలియవు అని మంచి సలహా ఇచ్చారు రాఘవయ్య గారు. ఆ సలహా వల్ల ఎలాంటి చిక్కులు లేకుండా బయటపడ్డాడు రామారావు. తమ కృతజ్ఞతలు తెలుపుకోవటానికి స్వీట్స్ పట్టుకుని రాఘవయ్య గారింటికి వెళ్లారు రామారావు దంపతులు. రాఘవయ్య గారు ఆదరంగా మాట్లాడారు. ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో రామారావు గుండె బరువెక్కింది. బయలుదేరే ముందు, రామారావు ఈ చుట్టుపక్కల ఏమైనా ఇల్లుంటే చూడండి, మేం మళ్లీ ఇక్కడికే వచ్చేస్తాం అన్నాడు రామారావు. అదేం, అక్కడ సదుపాయమనే ఇల్లే దొరికింది కదా, ఇక్కడికి వస్తే మళ్లీ ఇబ్బందేమో అన్నారాయన. అవును ఇబ్బందే, మీ ఇలాంటి సహృదయులు మంచివారు పొరుగున లేకపోతే ఇబ్బందే మరి అని మనస్ఫూర్తిగానే అన్నాడు రామారావు.
1: మీరింతవరకు ఇబ్బంది బాబాయ్ గారు కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ శోభారాణి గారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తరువాత దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు తారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
2: మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్సవంలో కిందటి వారం సాలెపురుగు పూర్వ వృత్తాంతం, ఏ విధముగా అది శివైక్యం చెందింది, వాయులింగ విశేషములు, పంచభూతలింగ క్షేత్రముల గురించిన విశిదముగా చెప్పుకున్నాం. ఈ వారం సర్పము ఏ విధంగా శివసాయుజ్యాన్ని పొందిందో తెలుసుకుందాం. త్రేతాయుగం చివరలో ఒక కాల సర్పం పాతాళలోకంలో నుండి రోజు పైకి వచ్చి దివ్యమైన మణులు మాణిక్యాలతో వాయులింగాన్ని పూజించేది. అలా చాలాకాలం నుంచి అర్చిస్తోంది. ద్వాపరయుగ ఆరంభములో ఒక ఏనుగు ఈ శివలింగాన్ని అర్చించటానికి వచ్చింది. వాయులింగం మీద మణులు ఉండటం గమనించింది. వాటిని తన తొండంతో పక్కకి నెట్టివేసింది. తను తెచ్చిన పూలను బిల్వపత్రాలను స్వామి లింగంపై ఉంచి మనసార పూజించింది. మరునాడు సర్పం మణిమాణిక్యాలతో స్వామిని అర్చించటానికి పాతాళలోకం నుండి భూలోకానికి వచ్చింది. తను నిన్నటి రోజున పూజించిన

మణిమాణిక్యాలు శివలింగం మీద కనపడలేదు. వాటి స్థానంలో పత్రాలు, పూలు, ఆకులు ఉన్నాయి. ఎవరు ఈ పని చేశారా అని ఆలోచించసాగింది ఆ యొక్క కాళము. పత్రాన్ని, పూలను ఊదేసింది. తను తెచ్చిన మణులతో వాయులింగాన్ని పూజించింది. యథాప్రకారం పాతాళలోకానికి వెళ్ళింది. కొద్దిసేపటికి ఏనుగు వచ్చింది. తను నిన్నటి రోజున శివలింగంపై ఉంచిన పూలు, దళాలు లేవు. వాటి స్థానంలో మణిమాణిక్యాలు ఉండటం చూచి ఆగ్రహించింది. బిల్వపత్రాలతో పూజేసింది. పూలతో, కొమ్మలతోనూ ఉన్నటువంటి వాటిని తీసుకుని భక్తి శ్రద్ధలతో నేను పూజిస్తే వాటిని తోసేసి రాళ్ళు, రప్పలతో పూజ చేస్తున్నారు ఎవరా అని అనుకుని, ఎలాగైనా ఆ చేస్తున్నది ఎవరో కనిపెట్టాలని ఆలోచించింది. ఆ పూటకి మణులను పక్కకు నెట్టి తను తెచ్చిన పూలు, పత్రిని శివలింగం మీద పెట్టి వెళ్ళింది ఏనుగు. మర్నాడు యథాప్రకారం సర్పము వచ్చింది. దానికి కోపం కట్టలు దించుకొచ్చింది. యథాప్రకారంగా పూర్వనిర్మాల్యాన్ని తీసి మణిమాణిక్యాలను శివలింగం మీద ఉంచింది. మదమెక్కినవాడు ఎవరో నా రత్నాలను తీసి పారేసి ముళ్లకంపలాంటి చెట్లను పెడుతున్నాడు. ఏమయ్యా శివయ్యా, నువ్వు ఎట్లా సహిస్తున్నావయ్యా? ఆ మాత్రం మందలించలేవుటయ్యా? నీకు మూడవ కన్నుంది కదా, ఆ అగ్నినేత్రం కదా అది. ఆ నేత్రాన్ని తెరిస్తే ఆ ముళ్లకంపలు, ఆకులు, అలములు అన్నీ కూడా చెట్లు, కొమ్మలు భస్మమైపోతాయి కదా. ఆ మాత్రం చేయలేవిటయ్యా అనుకుంటూ వెళ్ళిపోయింది సర్పం. సర్పానికి మనసంతా శివలింగం, మణులు ప్రత్యర్థులుగా ఉన్నారు. మణుల్ని తీసివేయటం, చెట్టు కొమ్మలు పెట్టటం ఆలోచిస్తోంది. రాత్రంతా జాగరణే, నిద్రపోలేదు. ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది కాల సర్పం. సర్పము వెళ్లిన కొద్దిసేపటికి ఏనుగు వచ్చింది. ప్రతిరోజులాగానే శివలింగం మీద రాళ్ళు, రంగురంగుల రాళ్ళు అమర్చబడి ఉన్నాయి. చిన్నబుచ్చుకుంది ఏనుగు. నాతో పంతమా, ఎవడు ఎవడురా మళ్ళీ రాళ్ళు పేర్చినవాడు? నేనెవరో, నా బలమెంతో వాడికి తెలీదు అనుకుంటాను. ఎవరో ఇలా రాళ్ళు పేరుస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావయ్యా? నీకు పూలు, మారేడు దళాలంటే ఇష్టం కదా. మారేడు దళాలేమిటి, కొమ్మల్నే తీసుకొచ్చాను. ప్రీతికరమని నేను తెస్తున్నాను. వాటిని తోసేసి రాళ్ళు, రప్పలు పెడుతుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావయ్యా? శివయ్యా, ఈ రాళ్లకు ఏమైనా సుగంధం ఏమన్నా ఉందా, సువాసన ఉందా, మృదుత్వం ఏమన్నా ఉందా? అంతేలే, నీ ఇల్లు కొండ, నీ భార్య ఒక పెద్ద కొండ కూతురు, నీ విల్లు కొండ కనుక ఆ రాళ్లంటేనే నీకిష్టంలే. అయినా నిన్నని ఏం లాభం, నా పూజను పాడు చేస్తున్న వాడొకడున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక వాడో నేనో తేల్చుకోవాలని ఆ దుష్టుడు కనపడితే సరే సరే, లేకపోతే రేపు కూడా నా పూజాద్రవ్యాలకు బదులు రాళ్ళు, రప్పలు ఉంటే ఈ వ్యర్థపు జీవితం దండగ, నా ప్రాణాలను నీకే అర్పిస్తాను అని కోపంగా వెళ్ళిపోయింది ఏనుగు. ఏనుగుకు ఆకలి వేస్తున్నా ఆహారం ముట్టలేదు. చెరువులు, కొలనులు కనపడుతున్నా, శరీరం వేడెక్కిపోతున్నా ఉపశమనం పొందటానికి తొండంతో నీళ్లు ఒంటిమీద చల్లుకోవటం లేదు. ఆ రాత్రంతా ఆలోచనతో గడిపింది. ప్రత్యర్థిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల పెరిగింది ఏనుక్కి. తెల్లవారింది, అరుణోదయమైంది. శివలింగం వద్దకు వచ్చింది సర్పం. ఎప్పటి మాదిరిగానే శివలింగం మీద ఆకులు, పూలు ఉన్నాయి. ఈరోజుతో విషయమేమిటో తేలిపోవాలని ఆ ఆకుల మధ్య ఎలాగో కనపడకుండా కూర్చుంది సర్పం. ఇంతలో ఏనుగు రానే వచ్చింది. రోజూ మాదిరిగా తను చేసిన పూలు, పత్రాలు, దళములు అట్లాగే ఆ శివలింగం మీద అలాగే ఉన్నాయి. ఎవరూ తీసివేయలేదు. ఆశ్చర్యం, ఆనందం కలిగిన ఏనుక్కి. ఓహో, వాడెవడో మన సంగతి తెలిసింటుంది. ప్రత్యర్థి సామాన్యుడు కాడని భయపడిపోయింటాడు. వెంటనే స్వర్ణముఖి నదీ వద్దకు వెళ్ళి అభిషేకానికి నీటిని తీసుకుని వచ్చింది. లింగంపై తొండమును సాచింది. లింగముపైనున్న నిర్మాల్యాన్ని తొలగించటానికి. ఆహా, నేటికి గదా నా పూజ ఫలించింది అనుకుని సర్పం ఏనుగు ముక్కు రంధ్రముల ద్వారా కుంభస్థలము చేరి అక్కడ తిరగటం

ప్రారంభించింది. ఏనుగుకు చికాకుగా ఉన్నది, ఏమీ తోచడం లేదు. బాధ భరింపరానిదిగా ఉన్నది. చెట్టుకేసి కొట్టుకుంటోంది. పెద్ద పెద్ద కొండరాళ్లను ఢీకుంటోంది. ప్రయోజనం శూన్యం. దిక్కు తోచడం లేదు. చివరిగా నేనెటూ చావక తప్పదు, ఇక ఈ పామును చంపి తను మరణించటమే వీరలక్షణం అని అనుకున్నది. వెంటనే తన కుంభస్థలాన్ని కొండకు ఢీకొట్టింది. కుంభస్థలం పగిలింది. పాము చితికిపోయింది. వాటి ఇద్దరి రక్తంతో శివాభిషేకం జరిగింది. శివలింగం రక్తవర్ణంగా మారింది. పరమశివుడు సాక్షాత్కరించాడు. వారిద్దరినీ రుద్రగణములలో అనుగ్రహించాడు. వారి చిహ్నములు అనగా ఏనుగు, సర్పము రెండింటినీ గుర్తులుగా నేటికీ మనం శ్రీకాళహస్తీశ్వర లింగంలో దర్శించవచ్చు. ఈ విధముగా శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా సర్పము, హస్తి అనగా ఏనుగు చిహ్నములు శ్రీకాళహస్తీశ్వర వాయులింగంలో గమనించవచ్చు. గర్భగుడిలో రెండు దీపాలు వేలాడుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ చిరుగాలికి కొట్టుకుంటున్నట్లు ఈనాటికి చూడవచ్చు. కనుక ఆ లింగము వాయులింగం. శ్రీకాళహస్తిలో ఉండేటువంటి యొక్క లింగం ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయులింగ రూపుడై వెలిసినాడు. ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్సములో తిన్నడనే కిరాతుడు కూడా శివైక్యం చెందినట్టు ముఖ్యంగా వివరించాడు. ఆ విశేషాన్ని మనం చెప్పుకుందాం. దీనికి ముందు సర్పం ఏనుగుల జన్మ వృత్తాంతాలని మనం తెలుసుకుందాం. కైలాసంలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు పరమశివుని దర్శనం కోసం సంసిద్ధులైనారు. ఈశ్వరుడు విభూతిని మేనికి రాసుకుని త్రినేత్రుడుగా గజచర్మాంబరధారి అయి చంద్రశేఖరుడై కపాలధరుడై ఆదిశేష యజ్ఞోపవీత ధారణతో గండపెండేరంగా కర్కోటకుడు ఉండగా సర్పములన్నిటినీ ఆభరణాలుగా ధరించాడు. కాళ అనేటువంటి యొక్క సర్పం ఈశ్వరునికి కానరాలేదు. విద్యుక్త ధర్మాన్ని విస్మరించి కాళమనే సర్పం భార్యాసుఖం కోసం పాతాళానికి వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించిన ఈశ్వరుడు పాతాళం నుంచి కాళసర్పాన్ని రావించి ధర్మాన్ని మరచి అధర్మ కాముకతతో వ్యవహరించావు, కామాన్ని ధర్మబద్ధంగా అనుభవించాలి గాని ఈ విధంగా చేయకూడదు అని హితవు పలుకుతూ మందలిస్తాడు. పాతాళలోకంలోనే తిరుగుతూ ఉండమని, కైలాసానికి రావద్దని కఠినంగా చెప్పాడు. నా అవివేకం వలన ధర్మాన్ని విస్మరించి అధర్మ కాముకతకు పాల్పడ్డాను మహేశ్వర, మన్నించండి. జ్ఞానోదయమైంది. కైలాసానికి వచ్చేటట్లు అనుగ్రహించమని వేడుకొనున్నది. దుఃఖిస్తూ కాళం అనేటువంటి యొక్క సర్పం. దయాళుడైన శివుడు, భూలోకంలో దక్షిణ ప్రాంతంలో దక్షిణ కైలాసం ఉంది, నీవక్కడికి వెళ్ళి నన్నక్కడ సేవిస్తూ ఉండు. కొన్నాళ్లకు నన్ను అర్చించటానికి ఒక హస్తి అనగా ఏనుగు కూడా వస్తుంది. ఆ హస్తికి నీకు స్పర్ధ వస్తుంది. దాని కారణంగా మీరిద్దరూ మరణిస్తారు, మోక్షం పొందుతారని శాప విమోచనాన్ని కరుణించాడు మహాశివుడు. ఆ ప్రకారం కాళనాగు గజారణ్యానికి వచ్చి శివలింగార్చన చేసింది. ఇది కాళ వృత్తాంతం, సర్ప వృత్తాంతం. ఇక హస్తి వృత్తాంతాన్ని ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్సంలో తెలిపిన దానిని మనం చెప్పుకుందాం. హస్తి అనే ప్రమధుడొకడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉండగా ద్వారపాలకులను కూడా లెక్కజేయకుండా అటుపక్కగా వెళ్ళాడు. అతని రాకను జగన్మాత పార్వతీదేవి గమనించింది. అక్కడికి వచ్చినందుకు ఆగ్రహించింది పార్వతీమాత. హస్తి భయపడిపోయాడు. ఇంద్రియాలకు వశమై అటుగా వచ్చాడు. తల్లి ఆగ్రహంతో భూలోకంలో హస్తిగా జన్మించమని శపించడంతో తను చేసిన అకృత్యాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానోదయమైంది. తల్లి కాళ్లమీద పడ్డాడు, వేడుకొన్నాడు. శాపానికి తిరుగులేదన్నది పార్వతీదేవి. దీనంగా వేడుకొన్నాడు. ఆవిడ జగన్మాత కదా, బిడ్డ చేసిన తప్పుకు శాప విమోచనం అనుగ్రహించింది. త్రేతాయుగాంతంలో నీకు మోక్షం లభిస్తుందన్నది. గజారణ్యంలో వాయులింగంగా శివుడు వెలిసి ఉన్నాడు. నీవక్కడికి వెళ్ళి ఆయనను సేవించు. అర్చించే సమయంలో నీకు ఒక సర్పానికి విరోధం ఏర్పడుతుంది. దానిచేత నీవు, నీచేత ఆ సర్పము మరణించి శివైక్యాన్ని పొందుతారని అనుగ్రహించింది జగజ్జనని. హస్తి గజారణ్యంలో

హస్తిగా జన్మించి మోక్షాన్ని పొందాడు. ఇది శ్రీ కాళహస్తీశ్వరులోని హస్తి పూర్వజన్మ వృత్తాంతం. ఇక ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం ప్రబంధం నందలి కవితా విశేషాలను స్థాళీపులాక న్యాయంగా చెప్పుకుందాం. శ్రీవిద్యోపాసకుడనని చెప్పుకుని శక్తి సమేతుడైన శివునే స్వరి

ఉటంకించడం ద్వారా ధూర్జటి మహాకవి ఉపజ్ఞ, ఉపాసన, లోకజ్ఞత విశదమవుతాయి. శ్రీవిద్య మంత్రం, శ్రీచక్రం యంత్రం, శ్రీసహస్రం తంత్రం. శ్రీచక్రార్చన శ్రీవిద్యానుసారం జరుగుతుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో శ్రీచక్రార్చనలో 9 ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశా పరిపూరక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం, సర్వార్ధదాతక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, సర్వానందమయ చక్రం. ఈ 9 నవావరణలు. శ్రీవిద్య శ్రీచక్రార్చనలను స్మృతిపథంలో ఉంచుకునే ధూర్జటి మహాకవి నవావరణలకు స్ఫూర్తిగా 9 కథలను శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో గ్రంథస్థం చేశాడు. ఎంతటి గొప్ప విశేషమో చూశారా. ఇక్కడ మరొక్కరు మనకు జ్ఞప్తికి వస్తారు. శ్రీచక్రార్చనలో వచ్చే నవావరణలకు కమలాంబికా నవావరణ కీర్తనలను అత్యంత భక్తిభావంతో శాస్త్రోక్తంగా భావితరం వారికి అందించిన వాగ్గేయకార రత్నం శ్రీ ముత్తుస్వామి దీక్షితులు. దీక్షితుల వారి ఈ 9 నవావరణ కీర్తనలను చదివి అర్థం చేసుకుంటే శ్రీవిద్య ద్యోతకమవుతుంది, శివశక్తి సామరస్యం గోచరమవుతుంది. శివశక్తుల సమ్మేళనమే శ్రీచక్రార్చన. ఇదే శ్రీచక్రార్చన రహస్యం, విశేషం. మన శరీరమే ఒక శ్రీచక్రం. ఇంతటి ఆధ్యాత్మిక విశేషములను శ్రీచక్రార్చన నవావరణలనే నేపథ్యంలో 9 కథలను అందించిన శ్రీవిద్యోపాసకుడు ధూర్జటి మహాకవి. సంపూర్ణ శివభక్తి తత్వంతో శివభక్తులందిన శివసాయుధ్య గాథలను గ్రంథస్థము గావించినవాడు మహాకవి ధూర్జటి. అందరూ మోక్షార్థులై తపించి, సేవించి, పూజించి, ఉపాసించి ఈశ్వరుని సాక్షాత్కారమును పొందినవారే. శివుడే అర్జునితో ఈ విషయాన్ని చెప్పినట్లు కిరాతార్జునీయ ఘట్టంలో అనగా చతుర్థాశ్వాసంలో ఒక పద్యంలో చెప్పాడు ధూర్జటి మహాకవి. దేహమోహంబు విడిచి సందేహముడిగి భక్తి భజయించి కామిత పదముగాంచినవారే భక్తులెల్లరూ. కథాపరిణామమున ధూర్జటి మహాకవి చాటు స్వభావ క్రమ పరిణామశీల పరిశీలనాస్వామర్థ్యము తెలుస్తుంది. కృతయుగము వలన కేటకము అంటే సాలెపురుగు, త్రేతా ద్వాపరయుగములందు కొంత పగ అహంకారములు గల కాళము హస్తి మోక్షార్హులైనట్టు వర్ణించాడు. కలియుగమున మానవులందు వనచరుడు అనగా తిన్నడు ఆటవికుడు మృగములను వేటాడి ఆ మాంసభక్షణము చేయువాని ముగ్ధభక్తి పండితుడను అహంకారం గలవానిని నత్కీరుని గర్వమును పారద్రోలి వాళ్లను అనుగ్రహించాడు ఈశ్వరుడు. పరమాత్మ దృష్టిలో సృష్టిలోని వారందరూ భక్తికి సమమే అనుటకు తుదకు వారవనితాద్వయమును కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు శ్రీకాళహస్తీశ్వరుడు. బ్రహ్మ నుండి అత్యంత అల్పప్రాణి అయిన కీటకము అనగా సాలెపురుగు వరకు ఈశ్వరానుగ్రహం పొందవలసినదే. అందుకు వారు భక్తి ప్రపత్తులే ముఖ్యం. కథాచిత్రణమునందు ధూర్జటి ప్రతిభ ద్యోతకమవుతుంది. ఆశ్వాసాదులందు ఆశ్వాసాంతములందు రానున్న కథాంశములను సూచించే నేర్పుగల మహాకవి ధూర్జటి. పంచాశద్వర్ణమూర్తిం ప్రథమాశ్వాసం శ్రగ్ధరావృత్తంలో రాశాడు. పంచశబ్దమును 5 సార్లు వెనువెంటనే ప్రయోగించటం జగన్మాత జ్ఞానప్రసూనాంబను వర్ణించుటయందు 25 తత్వములను స్ఫురింపజేసిన శ్రీవిద్యోపాసనా సిద్ధుడు ధూర్జటి కవీశ్వరుడు. అయితే ఇవన్నీ శ్రీవిద్యను కొద్దో గొప్పో తెలిసినవారికి, శ్రీచక్రార్చన తెలిసినటువంటి వారికి, శ్రీసహస్రనామాన్ని పారాయణం చేసేటువంటి వారికి ఎక్కువగా అర్థమవుతాయి. వీర శృంగారమూర్తిగా దుర్గాదేవిని స్తుతించటంలో ధూర్జటి శ్రీవిద్యోపాసకుడు గనుక షట్చక్రికాదివాసియగు జగజ్జనని వర్ణించుట విశేషం. శ్రీకాళహస్తీశ్వర మహాత్యములో అనేక వర్ణనలు చేశాడు ధూర్జటి మహాకవి. దేనికి అదేశాటి? రసపోషణయందు దిట్ట, ప్రధానాంశంగా భక్తితత్వం, శివనామ మహాత్మ్యం, శివసేవా ఫలం, శివభక్తి, శృంగార పారమ్యం, లేమి వలన బాధలు, చివరకు హాస్యరసాన్ని కూడా జొప్పించాడు ధూర్జటి మహాకవి. శక్తి శివాద్వయమైన బ్రహ్మమే ఈ ప్రపంచం, దీనిని బోధించేది శ్రీవిద్య, శ్రీవిద్యోపాసకుడు ధూర్జటి. శివశక్త్యాత్మకమును
విద్యనే ఆరాధించింది,

0: సర్వత్రా దర్శించింది. ఆయన కొలిసినది ఆది గృహస్థ శేఖరునే. కామేశ్వర కామేశ్వరుల సామరస్యం. బ్రహ్మ విద్యోధన భిక్ష వేడిన వశిష్ఠునకు దక్షిణామూర్తి అయినాడు పరమేశ్వరుడు. ఇదే వశిష్ఠుడు ఆశించిన చిన్మయమూర్తి. మోనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పినని, విశ్వం దర్పణ విశ్వమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నేటికీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో దక్షిణాముఖంగా ఉండి జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు. ప్రహ్లాదుడు గజేంద్రులయందు పోతన ప్రత్యక్షమైనట్లు తను వర్ణించిన సర్వశివభక్తులయందు ధూర్జటి ఆయన శివాద్వైతం దర్శనమిస్తుంది. వచ్చేవారం తిన్నడి అనగా కన్నప్ప వృత్తాంతం, నత్కీరిని కథ, శ్రీకాళహస్తీశ్వర శతకంలోని కొన్ని విశేషాలని చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.
1: మీరింతవరకు దక్షిణాంధ్ర యోగ కవులు శీర్షకన భక్తితత్వం ఉపకథలు తారావాహిక విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: title clashed with Royal Challengers Bengaluru. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ. పుట్టపర్తిలో భారీ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన. పుట్టపర్తిలో రహదారి వనం కార్యక్రమంలో 330 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మవరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ. పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ. పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ధ విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాళసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యత

0: పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: మహిళలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: 90 years of celebration, 90 years All India Radio. Kotladi mandi gunde chappudu Akashavani.
6: Oh Akashavani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves sown.
5: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
7: వినబోతున్న పాట గోపి గోపిక గోదావరి. ఈ చిత్రం కోసం చక్రి ఇంకా కౌసల్య గానం చేశారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
6: పర్సనల్ లోన్ ఆఫర్
7: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
6: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
7: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ప్రైడ్ యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి.

0: 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: వినబోతున్న పాట గజనీ చిత్రం కోసం కార్తీక్ గానం చేశారు.

మీరు విన్న పాటతో ఈనాటి చిత్రతరగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి FM 102.2.

ఆకాశవాణి ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్ గారుల గాత్రయుగులం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎంఏ సుందరేశన్ వయలిన్, శ్రీ పత్రి సతీష్ కుమార్ మృదంగం, శ్రీ వి గోపాలకృష్ణన్ ఘటం. కార్యక్రమంలో ముందుగా వినండి నాదసుధా రసంబిలను. ఆరభిరాగం రూపకతాళం త్యాగరాజు కీర్తన.

కార్యక్రమంలో తర్వాత నన్ను విడచి రీతిగౌళ్ళ రాగం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగళం వింటున్నారు. వాద్య సహకారం శ్రీ ఎంఏ సుందరేశన్ వయలిన్, శ్రీ పత్రి సతీష్ కుమార్ మృదంగం, శ్రీ వి గోపాలకృష్ణన్ ఘటం. కార్యక్రమంలో తర్వాత కొలువ మరే గద, తోడిరాగం, ఆదితాళం, త్యాగరాజు కీర్తన.

0: ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ ఎంఏ సుందరేశన్ వయలిన్, శ్రీ పత్రి సతీష్ కుమార్ మృదంగం, శ్రీ వి గోపాలకృష్ణన్ ఘట్టం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు

విరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మో జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన $1 బిలియన్ ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్కు చెందిన 4 డ్రోన్స్ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యలో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగించింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్ర దేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ధ విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయబారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపల కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్య ఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షెమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మో జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు,
ఇంధన మౌలిక

0: వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోభాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
1: Today, power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
0: Gaza భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హమాస్ పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనేస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని యాంటోనీ అల్బనేస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ECTA ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటివరకు భారత్లో 2 పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ అల్బనీస్ వివరిస్తూ,
2: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
0: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార IPMSC కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ ఇండో పసిఫిక్లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ 2 కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కో రుబియో పేర్కొంటూ,
3: We have real concrete achievables that we can announce to our respective countries and

0: the world. On the issue of maritime security, there are two big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
1: అదేవిధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించారు. ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ,
2: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world. The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
1: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. షాన్సీ ప్రావిన్స్ లోని టోంగౌజ్ గ్రూపుకు చెందిన లీషన్యూ బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన, అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్ధాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేని హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా, ప్రమాదకర సముద్ర అలల కారణంగా 2 మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. రాబోయే అతిథి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. చిత్రగీతాలు వింటారు, ముందుగా కొన్ని ప్రకటనలు.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

ఈనాటి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా చిత్ర ఆలపించిన భువన చంద్ర గీతం.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: తర్వాత వినబోయే పాట కిల్లర్. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట వినబోతున్నారు.

మీరు విన్న పాట దేవరాగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎంఎం శ్రీలేఖ గానం చేశారు. తర్వాత వినబోయే పాట గీతాంజలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం వినబోతున్నారు.

చివరిగా వినబోతున్న పాట అనుమానాస్పదం. ఈ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ ఇంకా శ్రేయా ఘోషాల్ ఆలపించిన వంశీకీర్తం సంగీతం ఇళయరాజా.

0: మీరు విన్న ఆ పాటతో ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: 90 years of celebration, 90 years All India Radio. కోట్లాది

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.
3: అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు ఇంతవరకు తొంభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నిర్మాత, దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
4: ప్రాపర్ లుకింగ్ ఇంటర్ అనలైజింగ్ ఇట్ ఆ కథలు ఎన్నుకోవడంలోనూ వాటిలోనూ సరిగా సెంటిమెంట్లు కూడా హెల్తీ సెంటిమెంట్ ఉంది, అన్హెల్తీ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ హ్యాండిల్ చేయటంలో చాలా డెలికేట్గా హ్యాండిల్ చేసినప్పుడే దానికి రియల్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఇట్ బికమ్స్ లిటిల్ లౌడ్ అయినప్పుడు కొంచెం మొరటుగా కనిపిస్తుంది.
5: ఏదో మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అని వార్వే చేసేసి దాన్ని ఇంకో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, సెంటిమెంట్ అని
4: ఇంకోటి చేస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అన్ని కరాన నెట్ రిజల్ట్ ఏంటంటే డబ్బు ఎలా వస్తుంది, అది మెయిన్ థింగ్. ఆ డబ్బు రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తాం. సాధ్యమైనంత వరకు సెన్సార్కు, ఇటు పేపర్ వాళ్లకు, వాళ్ళ చేతుల్లో పడకుండా ఎట్లాగో ఎట్లాగో తప్పించుకొని పోవడానికి వీ ట్రై టు డూ ఇట్. బికాస్ మాట్లాడితే దానికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది, వీ హావ్ గాట్ టు టేక్ కేర్ ఆఫ్ ది మై ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ డబ్బు ఖర్చు పెట్టలేదంటే చాలా ఖర్చు పెడుతున్నారు. న్యాచురలీ ఇంత ఖర్చు పెట్టినప్పుడు దీ కుడ్ హావ్ టేకెన్ గ్రేట్ క్లాసిక్స్, బట్ ఆ క్లాసిక్స్ వెళ్ళి వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే క్లాసిక్స్ తీస్తే డబ్బు రాదని వెళ్ళకు.
5: ఇప్పుడు కొన్ని క్లాసిక్స్ వదిలేదు మనం, అసలు అన్ని క్లాసిక్స్ ని టచ్ చేస్తామని పొరపాటు ఉంది.

0: టచ్ చేసామని అనుకుంటున్నారు. బట్ వాట్ ఇస్ ద క్లాసిక్ టచ్? దేవ టచ్ తెలియదు మనకు, తెలిసి ఏ క్లాసిక్ టచ్ చేశారు?
1: రామాయణం తీసాం, భారతం తీసాం, అన్ని తీసేసాం, జానపదాలు తీసేసాం, అసలు ఏం లేదు వర్చువల్లీ, నథింగ్ ఇస్ లెఫ్ట్ దేర్.
0: జానపదం తీస్తారనుకోండి, జానపదంలో 90 స్టోరీస్ లో ఉండే ఇన్సిడెంట్స్ కలిపి ఒక స్టోరీగా చేసి మేము ఒక పిక్చర్ తీస్తాం. ఇంకా 90 తీసినట్టు అర్థం మాకు.
1: ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఎందుకు మనసు వెళ్ళటం లేదు? దో ఇట్ ఇస్ ఎ లో కాస్ట్ బడ్జెట్ వన్,
0: ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఏంటి, ప్రతి పిక్చర్ ఎక్స్పెరిమెంట్. లో కాస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ వీ గెట్ న్యూ ఆర్టిస్ట్ అండ్ వెన్ వీ గెట్ సబ్జెక్ట్స్ దట్ ఈల్డ్ ఫర్ లో కాస్ట్. మీకు ఆ సబ్జెక్ట్స్ రాసేవాళ్ళే ఇప్పుడు
1: అంతటి చక్కటి షార్ట్ స్టోరీస్, సింప్లెస్ట్ సబ్జెక్ట్ ఉన్నవి మిస్ అవటం లేదు.
0: మరి రన్ కా వీళ్ళు రన్ చేయరే థియేటర్, నేను తీస్తాను షార్ట్ స్టోరీ, రేపు రన్ చేయించండి థియేటర్ వాళ్ళు. అదే మా వాళ్ళకు 15,000 అడుగులుగానే ఉండాలంటారు వాళ్ళు. 15,000 అడుగులు నేను షార్ట్ స్టోరీని ఎలా లాగా నేను, దెన్ ఐ మస్ట్ టేక్ 2 షార్ట్ స్టోరీస్ అండ్ గివ్. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ మళ్ళీ స్వర్గసీమ చెప్తాను. స్వర్గసీమ 10,800 ఫీట్ లో తీశాను, ఆ పిక్చర్ రిలీజ్ అయింది. తమిళనాడులో యాజ్ ఇట్ ఈస్ తెలుగు పిక్చర్ రిలీజ్ చేశాను, 9 lakhs నా షేర్కి వచ్చింది. బెంగళూరులో ఒక్క థియేటర్లో, ఒకే ఒక థియేటర్లో 200 days రన్ అయ్యి మీకు తెలుగుదేశంలో 11 జిల్లాల్లో ఉండేటువంటి కేంద్ర సెంటర్ థియేటర్స్ లో కలిసి వచ్చిన మొత్తం ఆ ఒక థియేటర్లో వచ్చింది. ఆల్ ఆంధ్ర పుట్టుకెళ్ళి 3.5 lakhs వచ్చింది మాకు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఏ ధైర్యంతో పిక్చర్ తీయమంటారు? సేమ్ పిక్చర్, ఇట్స్ ఎ తెలుగు పిక్చర్ ప్రైమర్లీ, ఇట్ ఇస్ నాట్ డబ్డ్, ఇట్ ఇస్ నాట్ సబ్టైటిల్, దట్ ఈస్ రిలీజ్ ఇన్ తమిళనాడు. ఐ గెట్ 9 lakhs. దట్ షోస్ దట్ అవర్ పీపుల్ ఏమయ్యా పిక్చర్ రిలీజ్ చేయమని చెప్పి అడిగితే, లేదండి మన ఇంటర్వ్యూల కన్నా మన పిక్చర్ అవతల పిక్చర్ ఇంటర్వ్యూల్ అనేవి అయ్యేప్పటికి మన పిక్చర్ అయిపోతుంది, వాళ్ళు తీసుకొస్తారు అంటారు. ఏం చేయాలి చెప్పండి
1: మరి? ఈజ్ ఇట్ రాంగ్ విత్ ది పీపుల్ ఆర్ ది ప్రొడ్యూసర్స్?
0: అది డిఫికల్ట్ ఫర్ మీ టు సే. ఎందువల్లంటే 10 మంది కలిసి అందరూ తక్కువ లెంగ్లో తీస్తామనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ 20,000 అడుగులు 17,000 తీసి నేను ఒక్కరిని మాత్రం 8,000 అడుగులో షార్ట్ స్టోరీ తీశారంటే వాళ్ళు పూర్తి పిక్చర్ తీసిన సంతృప్తి ఉండదు. వీళ్ళు బండి కట్టుకుని వచ్చి తెల్లవారితో రాత్రి వచ్చారని తెల్లవారుదాని వరకు వాళ్ళకు పిక్చర్ ఉండాలని ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్. సో అప్పుడు ఓ టౌన్లో ఉంటాడు, 8 గంటల నిద్రపోయి ఉంటాడు, నాకు చిన్న షార్ట్ పిక్చర్ చాలంటాడు, వీళ్ళని ప్లీజ్ చేయాలన్నా వాళ్ళని ప్లీజ్ చేయాలన్నా. అండ్ అన్ఫార్చునేట్లీ మనది వేర్ మోర్ అగ్రి, మనకు రూరల్ ఏరియా ఎక్కువ, మనకి టౌన్స్ తక్కువ. దానికి తగినట్లు ది టేస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు బెజార్ ఉంది, బెజార్ నిజంగా పెద్ద పట్టణం, జనసంఖ్య ఎక్కువ, ఇట్ హెస్ దట్. బట్ ఆర్ వీ టు కాల్ దిస్ ఎ గ్రేట్ బిగ్ విలేజ్ ఆర్ ఆర్ వీ టు కాల్ ఇట్ ఎ టౌన్? బికాస్ వచ్చే ఆడియన్స్ వీళ్ళు థియేటర్స్ దగ్గర బయట నుంచి చూస్తే ఇట్ లుక్స్ దట్ విలేజ్, విలేజ్ ఆడియన్స్ ఎక్కువ వస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ విలేజెస్ ఎవరు వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళ టేస్ట్ అలాగే ఉంటుంది.
1: టౌన్ ఆడియన్స్ లో టేస్ట్ ఏమైనా బాగుందా? పోనీ ఉద్యోగస్తుల్లో,
0: ఉద్యోగస్తుల్లో ఉంది కానివ్వండి, వాళ్ళకి డబ్బు లేదు రావడానికి, వాళ్ళు దేర్లీ గివ్ మనీ, ఏదో ఫ్రీగా వచ్చి చూసుకోవడము, లేకపోతే వాళ్ళని ఆండ్రీగా మనం పిలవడం ఉంటుంది. వాళ్ళందరూ పిక్చర్స్ బ్యాక్టేజ్ మొదలు పెడితే నాలాంటి వాడిని నేను ఇంకా చిక్కేలేదు. అండ్ వాళ్ళ డిఫికల్టీస్ కూడా నాకు తెలుసు, బికాస్ దే సాలరీస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ వెరీ లిమిటెడ్, దే కాంట్ అఫోర్డ్ టు స్పెండ్.
1: ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ సొమ్ములు ఖర్చు పెడుతున్నారు సినిమాలు అంటారు కదండి సార్?
0: మిడిల్ క్లాస్ పీపుల్ డైలీ వేజ్ ఎర్నర్ ఇస్ స్పెండింగ్, వీక్లీ ఆర్ డైలీ వేజ్ సంపాదిస్తూ వాళ్ళు ఎక్కువ సినిమాలకు వస్తారు, బికాస్ దే వాంట్ సమ్ ఎస్కేప్ ఇస్. సో రే ఈవినింగ్ అయితే సినిమా వెళ్తారు, అది బాగుందో బాగాలేదో అది లెక్కలేదు, అది వెళ్ళాలి, వెళ్ళి చూసి రావాలి.
2: ఫిల్మ్ లెంగ్త్ కట్ చేయడం సరే ఎలా ఉందనుకోండి, షార్ట్ ఫిల్మ్స్ అన్ని రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
0: వాడడానికి ఎవరు తీస్తారు? ఆర్మీస్ ఎవరు తీయాలి? గవర్నమెంట్ హెస్ గాట్ సచ్ ఎ హ్యూజ్ డిపార్ట్మెంట్ లైక్ యువర్ ఫిలిమ్స్ డివిజన్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ దాట్, వై నాట్ దే టేక్ దేర్ కలెక్ట్ మనీ ఆల్ రైట్? వాళ్ళకు వాళ్ళు చచ్చిన డబ్బు ఇస్తాం, థియేటర్ వాళ్ళు వసూలు చేస్తారు వాళ్ళు.
1: ఫిలిమ్స్ డివిజన్ పడుతున్న గర్వం రైటే, వి హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అని అడిగారు
0: వాళ్ళు అంటారు. వాళ్ళు వాళ్ళకి అర్థం, వాళ్ళకి ఈజీగా ఇవి వస్తాయి అవార్డ్స్ విదేశాలకు పోతే వాళ్ళు తెచ్చుకుంటారు.
1: వాట్ ఎయిల్స్ ఆర్ ఫిలిం డివిజన్?
0: ఐ పర్సన్ ఫీల్ ఎస్కేపిజం అండ్ ఆల్సో ఎ లిటిల్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ టు రియల్ టాలెంటెడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్.
1: అంటే ఎలాగా?
0: కొందరు ఇప్పుడు మిమ్మల్ని అపాయింట్ చేస్తారు అనుకోండి, అది ప్రొడ్యూసర్ అయిపోతారు. యువర్ క్రియేటివ్ టాలెంట్ ఈజ్ ఎగ్జాస్టెడ్ ఇన్ ఎ షార్ట్ టైమ్, దే డోంట్ గెట్ అనదర్ ఫ్రెష్ టాలెంట్ మళ్ళీ తేరు. యూ కంటిన్యూ టు బి ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ అదర్ 25 years, దట్ దే ఆర్ నాట్ డూయింగ్ దిస్. ఈ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కు కొందరిని దేమన్స్ ద ట్రై టు అవుట్ సైడర్స్ కూడా రమ్మని చెప్పి వాళ్ళని తీయమని చెప్పాలి.
1: ఎలా ఉండాలంటారు?
0: ఫలానా సబ్జెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక ప్యానల్ సబ్జెక్ట్స్ తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏవో ఒక ప్రాబ్లం పైన ఒక ప్యానల్ ఒక 2,000 feet లో తీయాలి. సో దీని వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇండస్ట్రీలో కొంచెం మంచి పిక్చర్స్ తీస్తున్నారు, ఇంటెలిజెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ చేసి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ చేయాలి అదే టీమ్ అని చెప్పి. ఇట్ మే బి ఏ కాంట్రాక్ట్ జాబ్, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అట్లా అప్రోచ్ చేయాలి. అప్రోచ్ చేయడానికి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంది, ఏది ఫుటేజ్ కింద డబ్బిస్తామంటారు. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ మొదటి నుంచి ఐఎమ్ అగేన్స్ట్, బికాస్ హౌ కుడ్ యూ క్యాల్కులేట్ మనీ ఆన్ ఫుటేజ్ బేసి? బట్ అదే ఒక చిన్న ఇన్సిడెంట్ అవి తీయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఫిలిమ్, ఇట్ హౌ కుడ్ దే సే ది ఫుటేజ్.

0: ఇది సేమ్ ఫర్ బోత్ రేట్
1: జనరేట్ వాల్యూ.
0: సో ఆ విధంగా చేస్తే ఇప్పుడు కొత్త న్యూ ఐడియాస్ న్యూ పీపుల్ వస్తారు అండ్ దెన్ యూ హావ్ గాట్ టు పే ఫర్ దెమ్. వాళ్ళని పిలిచి మీకు 2000 ఇస్తాము 1000 ఇస్తాము మాకు ఆ ఫిల్మ్ తీసి పెట్టారని అడుగుతారు అనుకోండి, వాళ్ళు నవ్వుతారు యాక్చువల్లీ బికాస్ దే ఆర్ ఇన్ ది రియల్ బిగ్ బిజినెస్ దే ఆర్ మేకింగ్ సో మచ్ ఇన్కమ్. దేర్ టూ థింగ్స్ ఐ గాట్ టు యూజ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ద లిటిల్ కోక్సింగ్ ఆఫ్ ఆల్ మేనేజ్ హ్యూమన్ బీయింగ్ కొంచెం వ్యానిటీ ఉంటుంది అని ట్యాకిల్ చేసి కొంచెం ఈ డబ్బు విషయాన్ని వాడు కొంచెం ఎక్కువ అడగకుండా అట్ ది సేమ్ టైం వాడు డిసాటిస్ఫై కాకుండా అని చేస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తారు.
2: అలాంటిది జరగలేదా?
0: అలాంటివి ఒకసారి నన్ను విదేశీ మంత్రులు సబ్జెక్ట్ ఏమని అడిగారు నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. నేను ఐ రోట్ టు దెమ్, వాళ్ళు అన్నారు మీరు ఫుటేజ్ బేస్లో తీయాలి మేము ఎడిట్ చేసుకుంటాము ఆ దానిపైన ఇస్తాం అన్నాడు. అదే నేను తీసిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు ఎడిట్ చేస్తారని అడిగాను. తర్వాత చెప్పాను సత్యజిత్ రాయ్ హాస్ టేకన్ ది లైఫ్ ఆఫ్ రవీంద్రనాథ్ ట్యాగోర్, ఆయనకు ఎంత ఇచ్చారు డబ్బు అంత డబ్బు నాకు ఇచ్చేటైతే నేను తీస్తాను అన్నాను. 60,000 ఇచ్చారు ఆయన. నేను చెప్పాను 60,000 తీలే నేను విదేశ లింగ పంతులు సబ్జెక్టు, ఇంకొక 60,000 నేను మా గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను బికాస్ ఈజ్ నాకు చాలా ముఖ్యమైన పర్సనాలిటీ అండ్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ఐ హావ్ టు డిస్కస్ విత్ సెవరల్ పీపుల్ అండ్ ఫైనలీ ఆయన స్క్రిప్ట్ ఇవాల్వ్ చేయడానికే నాకు టైం పడుతుంది అండ్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఫిట్టింగ్ వే. ఓవర్ అండ్ అబౌవ్ దట్ కావాలంటే మా కంపెనీ వాకి నుంచి కూడా డబ్బు కొంత వేసి ఐ విల్ ట్రై టు మేక్ ఎ గ్లోరియస్ సబ్జెక్ట్. యూ అగ్రీ టు దిస్? అన్నాడు. తర్వాత మళ్ళా 20,000 కంటే ఎక్కువ ఇవ్వమన్నారు. సరే ఆ 20,000 తీస్తానని చెప్పి ప్రసాద్ ఒప్పుకున్నాట. అది తీసాడు, పిక్చర్ పోయింది వీళ్ళకి, అది ఎక్కడ పడిందో తెలియదు.
1: ఇప్పుడు సైడ్ అట్రాక్షన్ గా కొన్ని ఫిల్మ్స్ యాడ్ చేస్తున్నారు కదా, మా తెలుగు ఫిల్మ్స్ లో కూడా రైతోత్సవాలు మరొకటి ఇవని ఆల్ పబ్లిసిటీ కోసం అయితే ఏమిటి వేరే కోసం అయితే. ఇప్పుడు అదే విధంగా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం
0: సెల్ఫ్ ఇంట్రెస్ట్
1: ఫీచర్స్ ఎందుకు చేయకూడదు?
0: ఎనర్జీ వేస్ట్ చేస్తే ఫుల్ పిక్చర్ తీసుకో మేము 2,000 పిక్చర్ తీస్తారు.
2: ఇప్పుడు ఈ 5-6 ఏళ్లలోను కన్నడ ఫిలిమ్స్ లోను కన్నడ నాటక రంగంలో వచ్చిన అప్సర్జి కారణం ఏంటి? గ్రేట్
0: దానికి రైటర్స్, యూ గెట్ లిటరేచర్ చూడండి, మీరు కన్నడలో ఫిక్షన్ బాగా డెవలప్ అయింది అండ్ దేర్ రైటింగ్స్ అండ్ అదర్ థింగ్స్ ఈవెన్ మళ్ళా బాగా మన తెలుగులో రాలేదంటే వచ్చాయి, మన తెలుగులో వచ్చింది వేరే టైప్ వచ్చాయి. ఈ మీరు అన్నారా ఇంతవరకు లేడీస్ నావెల్స్ ఇవి ఎక్కువ వచ్చాయి. ఆ కన్నడలో సంహవర్ అదర్ ఐ ఫైండ్ దేర్ స్టిల్ దట్ నావెల్స్ అండ్ అదర్ స్టోరీ మెటీరియల్ కొంచెం ఎక్కువ వచ్చింది.
2: ఇంగ్లీష్ కార్నర్ ఫిల్మ్స్ వాళ్ళలోను చూస్తూ ఉంటే జనరల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ మ్యాన్ ఈస్ వర్కింగ్ అన్నట్టుగా కనపడతాయి వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్.
0: బట్ గిరీష్ కర్నాడ్ ఈస్ హిమ్సెల్ఫ్ ఎ గ్రేట్ డ్రామాటిస్ట్, ఈజ్ రైటర్ ఇన్ లిటరీ మ్యాన్ అండ్ ఈస్ గుడ్ యాక్టర్.
2: ఆ టీమ్ వర్క్ అది ఉందా వాళ్ళకి?
0: అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ అండ్ టీమ్ వర్క్ ఉందని కూడా. నౌ ఈస్ డైరెక్టర్స్ ఇన్ ది పూనా ఇన్స్టిట్యూట్.
2: కృష్ణదాస్ గారితో వామ్ మూమెంట్స్ అని చెప్పండి. పీపుల్ సేర్ మళ్ళీ సార్ పాట రాయించడానికి బోల్డ్ రోజులు పెట్టింది
0: ఆయనే కాదు, ఎనీ క్రియేటివ్ బాగా సంతృప్తిగా చేయాలంటే.
2: ఇట్ వాట్ వాజ్ ది బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ ఎట్ ఆల్? ఈజ్ ఇట్ ది ఫ్రీడమ్ ఫైట్?
0: ఐ కాంట్ సే ఇట్ ఈస్ పర్హాప్స్ ది ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యాడ్. నేను ఇన్ మై ఐ హ్యాడ్ అన్ అమెచ్యూర్ అసోసియేషన్ లో వర్క్ చేయాలని చెప్పేటువంటి ఇది అమెచ్యూర్ డ్రామాలో నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ సందర్భంలో నేను చిన్నప్పుడు ఆంధ్రమహా సభలో మెంబర్ అన్న కాసిన నాగేశ్వర పంతులు సెక్రటరీ వచ్చినప్పుడు అక్కడ నేను ఐదు హాఫ్ కాలేజ్ మా స్టూడెంట్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు లైక్ వేదవేది సూర్యనారాయణ, మిస్టర్ సాంగ్ నరసింహరావు, పారేపల్లి సుబ్బారావు, బెల్లారి రాఘవచారి వీళ్ళంతా వచ్చారు, బెల్లగొండ సుబ్బారావు వీళ్ళంతా వచ్చారు. నేను సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళ చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడిని అప్పుడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. తర్వాత నాకు ఒక గ్రేట్ అసెట్ ఏంటంటే లిటరీ ఫీల్డ్ ఉన్న వాళ్ళతో అది నాకు తెలియకుండా నాకు ఒక విధమైనటువంటి ఒక పరిచయం వచ్చింది. దూర్ రామరెడ్డి, లేట్ దూర్ రామరెడ్డి, కృష్ణ శాస్త్రి, సముద్రాల దాకా వచ్చేది, మిగతా ఈ కార్టూన్ మినిస్టర్ గారు, శివస్థల్లా శివశంకర శాస్త్రి, అడవి బాపిరాజు, పాపి ధర్మారావు, నాలుగు వెంకటేశ్వరరావు, శ్రీనివాస శిరోమణి, వీళ్ళ తొందరతో ఒక విధమైన ఒక ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ వచ్చింది. అది నాకు ఒక అదృష్టం. ఎక్కడ వచ్చింది? నేను లిటరీ మ్యాన్ కాదు కాబట్టి ఐ వాజ్ సైలెంట్ అబ్జర్వర్. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే వింటూ ఉండేవాడిని. ఆ వినడం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత వచ్చింది. తర్వాత శాంతినికేతన్లో చదువుకోవాలని నాకు కొంత ఐడియా ఉండి నేను ఇంటర్మీడియట్ తర్వాత అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నేను డు మై పేరెంట్స్ డి నాట్ అగ్రీ, సో ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ కలకత్తా సీయింగ్ దోస్ ప్లేస్ డ్రామాస్ బై శశీర్ కుమార్ బదురి, తర్వాత ఆయన అహీన్ చౌదరి, వీళ్ళ ప్లేస్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఈ శరత్ సాహిత్యం అంటే కొంచెం నాకు అభిమానం, ఆయన పుస్తకాలు చేయడం కొంచెం. దెన్ విజేంద్రరావు రాయ్ ప్లేస్ నేను ఎక్కువగా చదివాను. ఆ వాటి అవిని తర్వాత శాంతినికేతన్ ఉన్నప్పుడు ఐ మేట్ సమ్ గ్రేట్ పీపుల్ దేర్. ఐ వాజ్

0: థింకింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి స్టూడెంట్ దేర్ బట్ మై పేరెంట్స్ డిడ్ అగ్రీ సో నేను వచ్చి అప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది. తర్వాత బాంబేలో మా మెటల్ అంకుల్ వచ్చి చైర్మన్ అండ్ సెక్రటరీ ఫర్ ది కాటన్ సెంట్రల్ బోర్డ్ అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. అప్పుడు బాలగంధర్వ పట్టువర్ధన్ వాళ్ళ ప్లేస్ అవన్నీ కొన్ని చూశాను. దెన్ ఐ వెంట్ ఐ వాజ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ బర్మా ఫర్ హాలిడే వెళ్ళాను. రిలాక్స్ వరకు వెళ్ళాను, ఎండ్ వచ్చాను ప్రాంతీయ వరకు. అక్కడ ఈ బర్మా ఆపదాస్ చైనీస్ ఆపదాస్ అవి కొన్ని చూశాను. అండ్ ఆల్ దీస్ థింగ్స్ సంహవ్ అదర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. నాకు తెలియకుండా ఈ ఫీల్డ్లోకి రావడానికి టేస్ట్ ఒకటి రావడానికి, రెండవది హ్యావింగ్ సీన్ జైన్స్ ఇప్పుడు కూడా ఐ థింక్ ఐఎమ్ ఏ చైల్డ్ బికాస్ నాకు ఆ వాళ్ళని చూడకుండా ఉంటే నేను చాలా గొప్ప అని అనుకునేవాడిని. వాళ్ళని చిన్నప్పుడు చూశాను, నాకు అది ఇంకా మెమరీ పోలేదు. ఐ స్టిల్ బిలీవ్ దట్ దిస్ సో మచ్ దట్ ఐ షుడ్ లెర్న్ ఇన్ లైఫ్. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ మస్ట్ హ్యావ్ గివెన్ మీ ఎన్ ఆపర్చునిటీ టు సమ్ గుడ్ వర్క్ టు ప్లీజ్ సమ్ పీపుల్.
1: వాట్ ఈస్ యువర్ బెస్ట్ వర్క్ యాజ్ యూ కన్సిడర్?
0: అది వెరీ డిఫికల్ట్ టు సే అండి. ఐ ఆల్ వర్క్ ఐ డోంట్ థింక్ మై వర్క్ ఫలాంటి బెస్ట్ అని నేను చెప్పలేను. బట్ బెస్ట్ వర్క్ ఈజ్ ఎట్ ఐ ఫర్ ఏ ట్రూ ఆర్టిస్ట్ అదే అన్ ఆర్టిస్ట్ జనరల్గా ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్క్. బట్ వెన్ అదర్స్ సే దట్ ఇది చాలా బాగుందంటే వీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే బెస్ట్ అనేది ఇంతవరకు నేను తీయలేదు, ఎప్పుడు తీగలను అని కూడా నాకు నమ్మకం.
1: నియర్ బెస్ట్
0: నియర్ బెస్ట్ అంటే బంగారు దట్స్ వన్ సబ్జెక్ట్ విచ్ ఐ పర్సనలీ లైక్. దో పీపుల్ సే మల్లేశ్వరి ఈజ్ ఎ బెటర్ పిక్చర్ బట్ ఐ సమ్హౌ ఫీల్ దట్ ఐ మేడ్ ఎ బెటర్ బంగారు. ఆ తర్వాత ఐ థింక్ పూజా ఫలం ఈజ్ అనదర్ వేర్ ఐ డిడ్ సమ్ గుడ్ వర్క్.
1: సంగమేశ్వర శాస్త్రి గారు వేణు ఎప్పుడైనా ఉన్నారా?
0: సంగమేశ్వర శాస్త్రి మన ఈయన
1: పిఠాపురం వేణ
0: అంటే అవర్ ప్రెసెంట్ అచ్యుతరామ గారి వేణి నేను రికార్డ్ చేశాను. వందే ఎక్కడ వందే మాత్రం అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం కొన్ని సభలు జరిగాయి. అప్పుడు ఆయన ద్వారవంకట స్వామి నాయుడు వాళ్ళు వచ్చారు. ఈయన వీణ రికార్డ్ చేశాను, ఆయన వయలిన్ రికార్డ్ చేశాను. ఆయన వయలిన్ బిట్ మాత్రం సంహర్ దేస్ గాట్ ఇన్ టు మై పిక్చర్ వందే మాత్రం ఒక పర్టికులర్ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ లో డిస్టింక్ట్ గా మీరు అది విన్నప్పుడు మాస్టర్ పీస్ లాగా ఉంటుంది.
1: ఈయన అచ్యురాయ గారు
0: వీణ బిట్ ఎక్కడో పోయింది అది. దాంట్లో నేను అవన్నీ టూ రీల్స్ నేను ఆంధ్ర గవర్నమెంట్ ప్రెజెంట్ చేశాను ఆఫ్టర్ ఇట్ వాస్ ఫార్మ్డ్ but they never cared to preserve it because in that reel, in those two reels, I have photographed almost all top men in Andhra who are, some of them are no more. Okka Radha Krishna garu matram appudu chupinchanu endukai naaku idu chupistha unnadu. He has also partaken in that. Ledante aa roju mana friends anthe em maatladaro ee roju em maatladutunnaro teliyadan kosam chustaru. You miss your fellow
1: Sangamesh Shastri garu undevaru
0: inga shanani kethalalo unnanu nenu but nenu aayadnu naaku. తర్వాత వీణ ఇప్పుడు బాలచంద్ర ఒకడు ఉన్నాడు వాడు బాబా ఇస్తాడు. తర్వాత ఐ లైక్ చిట్టిబాబు. చిట్టిబాబు ఇదే నేను పర్సనలీ ఆల్సో హ్యావ్ ఎన్ అఫెక్షన్ ఫర్ దట్ బాయ్. ఇది ఈ ప్లేస్ వెరీ వెల్. శ్రమ ఏం లేదు కానీ ఓపిక తక్కువ ఉంది మనలో మనిషిలో తక్కువ ఉంది. సంవత్సరాలు కాదు జబ్బు చేస్తుంది ఐ వాజ్ ఆపరేటెడ్.
1: మీరు మొదట్లో సినిమాలు ప్రారంభించినప్పుడు అప్పుడు ఉండేటటువంటి ఫిలిప్ ఎలా ఉండేది కమింగ్ అవుట్ ఆఫ్ మ్యాగజైన్స్?
0: ఫిలిప్ అంటే మీరు ఐ మీన్ రివ్యూయింగ్?
1: రివ్యూయింగ్ అసలు ఒకలాగా దానికి ఎట్లాగైనా అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి మంచి చెడ్డలో అది చక్కగా టు క్రియేట్ బెటర్ టేస్ట్ ఇన్ ది ఆడియన్స్ ప్రకారం వచ్చిన పేపర్లో అసలు ఉండేవి అప్పట్లో?
0: అప్పట్లో మామూలుగా ఈ పేపర్లో న్యూస్ కానివ్వండి రివ్యూయింగ్ కానివ్వండి అవి చేసేవాళ్ళు వాళ్ళ స్థాయే వేరు. వాళ్ళు మామూలుగా ఎంతో ఇంపార్టెంట్ ఎంతో ముఖ్యమైతే తప్ప ఆ న్యూస్ వచ్చేది కాదు. అప్పటికి సినిమా ఇంకా అంత గ్రోత్ రాలేదు చూడండి. అప్పుడప్పుడే వస్తూ ఉండేది ఎక్కువగా ఈ మైథాలజీ పిక్చర్స్ ఇలాంటివి వచ్చే ఆ పిక్చర్స్ మామూలు స్టేజ్ డ్రామాస్ని అడాప్ట్ చేసి పిక్చర్స్ తీస్తూ ఉండేవాళ్ళు. స్టేజ్ ప్లేస్లో కూడా అవి బాగుంటే వాటిని గురించి బాగున్నాయని కొంచెం విమర్శ కూడా దానికి విలువ ఉండేది. రిటర్న్ వర్డ్కు ఆ రోజు అదే ప్రింటెడ్ వర్డ్కు చాలా వాల్యూ ఉండేది. తర్వాత దిస్ ఓవర్ గ్లామరైజేషన్ ఆఫ్ ది ఫిల్మ్ has completely, I mean, changed the values in life.
1: Glamorization of film, film artist? Yes,
0: film artist. ఎందువల్లంటే ఇప్పుడు పూర్వానికి చూడండి ఒక ఆదర్శం ఉండేది మన పిల్లలకు. ఇది నేను శ్రీరామచంద్రుడిలాగా ఉండాలి, నేను భీముడిలాగా ఉండాలి, నేను అర్జునుడిలాగా ఉండాలి, తర్వాత నేను రాణా ప్రతాప్ సింగ్ లాగా ఉండాలి, ఇట్లా ఒక హీరోస్ ఉండేవాడు మనకు. ఆ ఇమాజినేషన్ ఆ విధంగా పోయేది. ఒక లెవెల్ వే ఆఫ్ గ్లామరైజేషన్ పెట్టుకుంటే బెటరు. అండ్ నిజంగా నేషనల్ హీరోసు పెద్ద గొప్ప ఇది

0: చేసిన వాళ్ళు వాళ్ళని వాళ్ళలాగా అవుదామని చెప్పేసి వస్తుంది. అసలు వాళ్ళు స్టార్టింగ్ ఇమాజినేషన్ తక్కువైనప్పుడు వాడు ఇంకా పైకి ఎక్కడికి పోతాడు?
1: ట్రైన్డ్ జర్నలిస్ట్ రావాలంటే చాలా
0: ట్రైన్డ్ జర్నలిస్ట్ రావాలంటే అది మొదట రచన అనేది ఉంటుంది అనుకోండి, అది కొందరు కొందరికి స్వతసిద్ధంగా వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత చెప్పదలుచుకుంది ధైర్యంగా, తర్వాత మన పర అనేటువంటి ఆ యొక్క భేదం లేకుండా చెప్పగలిగినటువంటి ఒక సాహసం కావాలి. అటువంటి సాహసం ఉండి జర్నలిస్ట్గా వచ్చినప్పుడు మీకు సాధారణంగా కొన్ని సత్ఫలితాలు రావచ్చును. కానీ ఇప్పుడు అలాంటి వాడు ఎక్కువ రోజులు ఉండలేడు వీళ్ళు.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట మరణ మృదంగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల ఆల్పించిన వేటూరి గీతం.

తర్వాత వినిపోయే పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం నుండి చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతాన్ని ఇప్పుడు వినబోతున్నారు.

చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 11:30 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 లాహిర్ లాహిర్లో కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: ముందుగా వినబోతున్న పాట నిరీక్షణ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి గానం చేశారు.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధం.

0: ఫిల్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: వినబోతున్న పాట డాన్స్ మాస్టర్ చిత్రం కోసం చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తర్వాత వినబోయే పాట రుద్రవీణ. ఈ చిత్రం కోసం కే జే యేసుదాసు ఇంకా చిత్ర ఆల్పించిన సిరివెన్నెల గీతం.

ఆకాశవాణి ఎఫ్ఎంఓ 2.2 సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం,

0: అనేక పోలీసులు సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాలలో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు, దయాహృదయమైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి, గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the 3 services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty.

0: This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
1: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనేటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో మీర్జా గాలిబు రచించిన గజల్స్ వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు మీర్జా గాలిబ్ గారు రచించిన గజల్స్ విన్నారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
8: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు.

0: అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్నారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి

0: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
0: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవ

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 1:20 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు మరి కాసేపట్లో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రైన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ధి చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు

0: నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ధి చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు, ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
2: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రహంగా చేస్తే మేము అందరం సత్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 CNG ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
0: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1,269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
4: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్ పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అందువల్ల 29,000 మంది అర్హితులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
0: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో

చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6 తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం.

0: స్టార్ట్ చేయండి.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా జీవితం కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి.
2: చక్కని మెలోడీస్ వినబడుతున్నాయి లేచేటప్పటికి. బాగా నిద్రపోయి లేచానేమో, ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. కళ్ళు నలుముకుని చుట్టూ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయమే అమ్మాయి దగ్గరికి వచ్చాననే సంగతి. ఉదయం అమ్మాయి లాసియా వాళ్ళ ఇంటికి వచ్చాను. తెల్లవారుజామున 5 గంటలకే బస్సు హైదరాబాద్ వచ్చేసింది. ముందు స్టేజ్ దగ్గరే ఫోన్ చేయటం వలన అల్లుడు కార్తీక్ బస్సు దగ్గరికి కారు తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి లేచి ఉంది. మనవరాలు, మనవడు మంచి నిద్రలో ఉన్నారు. కార్తీకు యోగక్షేమాలు అడిగి మళ్లీ ఆఫీసుకు వెళ్లాలి కదా, కాసేపు పడుకుంటానని పడుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చి మనవల్ని నిద్రలేపింది లాస్య. కళ్ళు తెరుస్తూనే మనవరాలు కావేరి, మనవడు విహారీ, అమ్మా అమ్మమ్మ వచ్చిందా అని అడుగుతున్నారు. నాన్నా బంగారు, నేను వచ్చేసానర్రా, లేవండి. అమ్మమ్మా అమ్మమ్మా, నా బంగారు నాయన్లు, లేవండి. అమ్మమ్మా నాకేం తెచ్చావు? అమ్మా కావేరి, నీలిష్టప్రకారం అన్నీ తెచ్చానే తల్లి, లేకపోతే బతకనిస్తావా? అమ్మమ్మా మరి నాకు? నా తండ్రే, నీకు తేకుండా ఉంటానా? అన్నీ తెచ్చాను, లేచి బ్రష్ చేసుకుని రండి ముందు. ఓకే ఓకే. అమ్మా రైస్ కుక్కర్ పెట్టాను, వాళ్ళకి బాక్సులోకి పులిహార కావాలట. అమ్మమ్మే చెయ్యాలని నిన్నే చెప్పేశారు. అవునా, ఉండు నేను చేస్తాను. ఆ బ్యాగ్లో మన ఇంట్లో నిమ్మకాయలు తెచ్చాను, ఇలా ఇవ్వు లాస్యా. అమ్మా ఇవిగో నిమ్మకాయలు. అమ్మా పాలకూర పప్పు చేశాను, బెండకాయ వేపుడు చేశాను, మిగతా పని చూడమ్మా, నేను పిల్లల్ని రెడీ చేస్తాను అంటూ వెళ్ళింది లాస్య. పొద్దుటిపూట అంతా హడావిడి హడావిడి. పిల్లలు స్కూళ్ళకి, అల్లుడు ఆఫీస్కి వెళ్ళాక అమ్మా అంటూ వచ్చింది లాస్య. అమ్మా లాస్య చెప్పమ్మా, ఎలా ఉన్నారు, ఏమిటి సంగతులు? ఏమున్నాయమ్మా, బాగానే ఉన్నాం. అయినా రోజూ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంక విశేషాలు ఏమీ మిగలడం లేదు. అవునమ్మా, ఫోన్ వచ్చి దూరాల్ని దగ్గర చేసేసింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది, అల్లుడు ఫోన్ చేసి రమ్మంటే అదే చెప్పాను, అయినా వెళ్ళలేదు. ఇక్కడికి రండి, టికెట్ బుక్ చేశాను అని చెప్పారు. అవునమ్మా, నువ్వు వెళ్ళి 4 నెలలైంది కదా, మళ్ళీ 1 నెల ఉండి ఉండాలనిపిస్తే ఉందూగాని వెళ్లాలనిపిస్తే విడదుగాని, ఒక్కదానివే కదా, కాస్త చేంజ్గా ఉంటుంది. బాగానే ఉంది. అస్తమాను వస్తే బాగుంటుందా అమ్మా? బాగోకపోవడానికి ఏముంది, నా దగ్గరకు కాకపోతే ఇంకా ఎక్కడికి పెడతావు? పిల్లలు కూడా అమ్మమ్మని రమ్మను అని గొడవ చేశారు. అవును, మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇదిగో మళ్ళీ 20 రోజులు యాత్రకు వెళ్లారు. బావుంది, చక్కగా బంధువులందరూ కలిసి వెడుతున్నారు. ఇంచుమించు అన్ని దైవక్షేత్రాలు చూసేసినట్టున్నారు. ఆ ఏదో సత్కాలక్షేపం, వెడుతూ ఉంటారు హాయిగా. అమ్మా కాసేపు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం బయట పని ఉంది, కూరలు కూడా తీసుకురావాలి. సరే అని అమ్మాయిని పంపించి తలుపు వేసుకుని వచ్చి పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. మాకు ఒక్కగానొక్క కూతురు, గారాబం చేసిన పద్ధతిగా పెంచాం. అల్లుడికి 1 చెల్లెలు ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, 2 పిల్లలు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అల్లుడు చాలా మంచివాడు. మొదట వాళ్ళ అమ్మా నాన్నలతో చాలా సమస్యలు ఉండేవి. ఆ రోజుల్లో అమ్మాయికి నెల తప్పిందని చూడటానికి వెళ్ళాను. ఇంటికి తీసుకువచ్చి చనిమిడి పెట్టి పంపిద్దామనుకున్నాను. ఒంగోని ఇల్లు తడిబట్ట పెడుతున్న లాస్యం చూసి కంగారుపడి, అదేమిటమ్మా నువ్వు తుడుస్తున్నావు, అవసరమైతే మాపు పెట్టాలి కానీ ఒంగోని తుడవకూడదు అని నా కూతురు మీద ఉన్న మమకారంతో అనేశాను. అక్కడే కూర్చున్న వాళ్ళ అత్తగారు గయ్యమని లేచింది. కడుపుతో ఉంటే పంచేసుకోరా, నేను ఇంటడి చాకరీ చేసుకున్నాను, రాగానే కూతురికి విషం నూరి పోస్తున్నారు అంటూ అర్థం బద్ధం లేకుండా 1/2 గంట వాయించింది. మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోట్లాడుతున్న వియపురాలతో, సారీ అండి, నీళ్లు పోసుకున్న పిల్ల కదా, గభాలను అనేశాను. సారీ అంటూ 15 నిమిషాలు బతిమాలతేగాని ఆవిడ కూలవ్వలేదు. తర్వాత అమ్మాయిని తీసుకువెడతాను, చనువుడి పెట్టి పంపిస్తాను వదినగారు అని అడిగితే ససేమిరా నే పంపను అని పంపలేదు. ఏమి చెయ్యలేక అమ్మాయి అక్కడ ఉదయం నుంచి పని మొత్తం చేయటం

చూస్తూ, తొలిచూలి పిల్ల, ఏమీ తింటంలేదని బాధపడుతూనే గుడ్ల నీరు కుక్కుని ఇంటిదారి పట్టాను. 15 రోజులకి అల్లుడు ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదు రమ్మంటే మళ్లీ పరుగులు ఉరకల మీద పెడితే అప్పటికే అబార్షన్ అయిపోయింది. డాక్టరు బాగా రెస్ట్ కావాలని చెప్పారు. అయినా పంపను అని హఠం చేస్తున్న వియపురాలని చూస్తే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో మాట్లాడాలనిపించలేదు. అల్లుడుగారు, అమ్మాయి చాలా నీరసంగా ఉంది, డాక్టరు రెస్ట్ కావాలంటున్నారు, నేను అమ్మాయిని తీసుకువెడతాను అని అడిగాను. ఏమిటి, నేను పంపను అని చెప్తుంటే నా ముందే నా కొడుకును అడుగుతున్నారు? నాది నా కొడుకుది ఒకటే మాట అంది వియ్యపురాలు. చూడు కార్తీక్, స్త్రీని కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయాధరిత్రి అని చెప్పారు. నాకు తెలిసి మా అమ్మాయి ఆ విధంగానే నడుచుకుంటోంది. అయితే భర్త కూడా దానికి తగినట్టుగా ఉంటే భార్యాభర్తల బంధం అవుతుంది. ఇప్పుడు మా అమ్మాయిది మాత్రం ఈ ఇంటితో నౌకరీబంధం తప్ప ఇంకేం కనిపించటం లేదు. నా గొంతులో బాధో కోపమో కానీ మాటలు చాలా ర్యాష్గా వచ్చాయి. అత్తయ్య, లాసేని తీసుకువెళ్ళండి, తేరుకున్నాక నేను వచ్చి తీసుకువస్తాను అన్నాడు కార్తీక్. ఏమిట్రా, అత్తగారి మాటలకు తాళం వేస్తున్నావు? అమ్మా, నేను తర్వాత మీతో మాట్లాడతాను, లాస్యని అత్తయ్యని వెళ్ళనివ్వండి అని ఖచ్చితంగా చెప్పాడు. ఏమీ చెయ్యలేక రుసరుసలాడుతోంది వాళ్ళత్తగారు. పిల్లనిచ్చాం కదా, తగ్గే ఉండాలని నేనే మర్యాదగా వెళ్ళి వస్తాం వదినగారు, వెళ్ళి వస్తాం అన్నయ్య గారు అని చెప్పి బయలుదేరాం. ఇంటికి వచ్చేటప్పటికీ లాస్య చాలా నీరసపడిపోయింది. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపించాను. ఆవిడ ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ చాలా వీక్గా ఉంది, వాళ్ళు ఇచ్చిన మందులు వాడమని చెప్పి, చిన్నప్పటి నుంచి లాస్య బాగా తెలియటం వలన, మా ఫ్యామిలీతో ఆవిడకి ఉన్న అనుబంధం వలన కాసేపు కూర్చోమని లాస్యని నెమ్మదిగా మాటల్లోకి దించారు. సరే, పేషెంట్స్ ఎవరూ లేరు కదా, డాక్టర్ గారు ఏదో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అర్థమయ్యి, నేను ఇప్పుడే వస్తాను డాక్టర్ గారు, లాస్య ఇక్కడే ఉండమ్మా అని చెప్పి బయటకు వచ్చేశాను. నేను దగ్గరలోని షాప్లో కూరలు, పళ్ళు, కావాల్సిన సరుకులు కొనుక్కుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అర్ధగంట పట్టింది. అమ్మా, లాస్య వెడదామా? డాక్టర్ గారు, వస్తామండి. లాస్య లేచి, థ్యాంక్ యూ ఆంటీ ఫర్ యువర్ సజెషన్స్ అని చెప్తున్న తన మొహంలో ఏదో రిలీఫ్ కనిపించింది. అమ్మయ్యా అనుకుంటూనే ఇంటికి వచ్చాం. ఒక 15 రోజుల్లోనే బాగా తేరుకుంది లాస్య. అమ్మా, రేపు కార్తీక్ వస్తానన్నారు, నేనింకా బయలుదేరతాను అంది. సరే అమ్మా, నీ లైఫ్ జాగ్రత్తగా డీల్ చేసుకోమ్మా, ఎవరి జీవితాన్ని వాళ్లే పండించుకోవాలి. కార్తీకు చదువుకున్నవాడు, మంచివాడు, జాగ్రత్తగా ఆలోచించి జీవితాన్ని చక్కదిద్దుకోండి. స్త్రీగా, తల్లిగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మీ అత్తగారి అహంకారం, అజ్ఞానమే శత్రువులు తప్ప అత్తామామలు కాదు. తల్లిదండ్రులను చివరి రోజుల్లో జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పిల్లలదే. చిన్నప్పుడు పిల్లల అల్లరి, ఆగం భరిస్తూనే ప్రేమగా వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి. అలాగే పెద్దతనంలో పెద్దవారి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా పిల్లలు ప్రేమతోనే సరిచేసి వాళ్ల జీవితాలతో పాటు వీరి జీవితాలు కూడా నష్టపోకుండా చూసుకోవాలి. వెంటనే లాస్య నా ఊళ్ళో తలపెట్టుకుని పడుకుని, థ్యాంక్ యూ అమ్మా అంది. నా బంగారు తల్లి, 1000 ఏళ్ళు చల్లగా ఉండు అంటూ చెమర్చిన కళ్లతో తలనిమిరాను. పాత జ్ఞాపకాలతో నిండిన నాకు ఎప్పుడో చిన్న కునుకు పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మాయి వచ్చినట్టుంది అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. అమ్మా, పడుకున్నావా అంటూ లాస్య లోపలికి వచ్చింది. ఇప్పుడే లేచానమ్మా. అయిందా నీ బజారు పని? అయిపోయిందమ్మా. అబ్బో, 1 గంట అయిందా? నేను సరుకులు, కూరలు తర్వాత సర్దుతాను, రామ్మా భోజనం చేద్దాం. ఎందుకమ్మా లాస్య, నువ్వు కాళ్ళు మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యిరా, నేను ఈలోపు సర్దేస్తాను. సరే అయితే. అమ్మా, అయిందా వడ్డించేయినా? అయిపోయిందమ్మా, భోజనం వడ్డించే. అమ్మా, రోటి పచ్చడి సూపర్. సరే, కబుర్లో పెట్టి నెయ్యి వెయ్యకు, మానేశాను కదా. ఏం పర్వాలేదు ఒక్కసారికి. సరే కానీ లాస్య, నాకు ఒక సర్ప్రైజ్ మిగిలిపోయిందమ్మా. ఏంటమ్మా అది?
మీ అత్తగారు అంత మంచిగా ఎలా మారిపోయారా?

అని. ఆహాహా, చెప్పావుగా జీవితం మనదని. నీ వేషాలు సరే కానీ చెప్పు, ఏం జరిగింది? అయిపోయిందిగా. ఎందుకమ్మా? అయిపోయిందిలే, కాని గుర్తు వచ్చినప్పుడల్లా ఎలా జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. కార్తీకు వాళ్ళ అమ్మగారితో మాట్లాడా? ముందు భోజనం చెయ్యి, తర్వాత చెప్తాను. ఈసారి నువ్వు చెప్పాల్సిందే లాస్య. ఆహా, అవునా? సరే చెబుతాలే. మాటల్లో అప్పుడే పెరుగు వేసేసుకుంటున్నావు, కడుపు నిండిందా లాస్య? తృప్తిగా. అమ్మ చేతి భోజనం అమృతం. చకచకా టేబుల్ సర్ది బెడ్రూంలోకి వస్తూనే, అమ్మా ఒక్క పొడి అంది. ఆ సరే కానీ చెప్పు. ఏం చెప్పను? నవ్వు కాదు, ఎన్నాళ్ళు ఈ సస్పెన్స్? చెప్పచ్చు కదా. చెప్తానమ్మా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? నేను, నాకు ఆరోగ్యం బాగాలేక మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వారానికి మా ఆడబడిచి వచ్చింది. వాళ్ళ అత్తగారితో సమస్యగా ఉందని, అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళను అని చెప్పింది. అప్పటిదాకా బాగుంది అనుకున్న కాపురంలో సమస్య ఏమిటో అర్థం కాలేదు. ముందు నాకేమీ చెప్పలేదు, వాళ్లే మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత అన్నయ్య గారు వస్తే, మా అత్తగారి నోరు తెలియందేముంది, పెద్ద గొడవైంది. అన్నయ్య గారు కార్తీక్తో చాలా చిన్న సమస్యని పెద్ద చేసి కాపురం దూరం చేస్తున్నారు, మీరు మీ చెల్లెలతో మాట్లాడండి అన్నారట. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడారు. మా ఆడబడుచు వాళ్ళ అత్తగారు అంతా బాగానే ఉంటుంది, కానీ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నా బయటకు వెళ్ళినా ఓర్వలేదుట, దాంతో గొడవలు. నేను వదినతో నిదానంగా మాట్లాడాను. వదిన, మీ అత్తగారికి చిన్నతనంలోనే భర్త పోయారు కదా, ఒక్కడే కొడుకు అవటానా? కొడుకు కోళ్ళకి దగ్గర అవుతున్నాడు అనుకోకుండా తనకి దూరం అవుతున్నాడని అపోహలో ఉన్నారేమో. కొంచెం నిదానంగా ఓర్పుగా మాట్లాడి చూడండి అని చెప్పాను. నా మాటలకి మా అత్తగారు, నీ సలహా అక్కర్లేదు, నా కూతురికి ఆవిడని చూడాల్సిన అవసరం లేదు, ఆవిడని ఓల్డ్ హౌస్ హోంలో పడేస్తేనే కాపురాన్ని పంపిస్తాను అని ఖరాఖండీగా చెప్పేసింది. కానీ స్వతహాగా మా ఆడబడుచు అన్నయ్య గారు నెమ్మదస్తులు అవటాన ఇద్దరూ మాట్లాడుకుని కొంచెం స్థిమితపడ్డారు. ఈలోపుగా వాళ్ళ అత్తగారు కూడా కోడల్ని ఓరవలేకపోయినా కొడుకు కోడలు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. దాంతో మా ఆడబడుచు మార్గం సుగమం అయింది. ఆవిడ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అంతా మంచిగా జరిగినా మా అత్తగారికి నచ్చలేదు. అసలే కోతి, ఆ పైన నిప్పులు తొక్కింది అన్నట్టు ఆవిడ కోపం అంతా నా మీద చూపించటం మొదలుపెట్టింది. ఆవిడ కూతుర్ని నేనే పంపేశాను అని రోజు గొడవ మొదలైంది. అప్పుడే నీ మాటలు, డాక్టర్ ఆంటీ మాటలు గుర్తు తెచ్చుకుని, ఇంకా ఓర్పుగా ఉంటే చేతకాంతనం అవుతుందని ఒకరోజు ఆవిడ దండకం మొదలుపెట్టగానే నేను కూడా గట్టిగా మాట్లాడాను. కోడల్ని అంత చక్కగా చూస్తూ ఏదో ఒక మానసికమైన భయంతో కోడల్ని ఒక మాట అన్నందుకే మళ్ళీ మంచిగా మారి కోడలు కావాలి అనుకున్నా సరే ఆ అత్తగారిని ఓల్డేజ్ హోమ్కి పంపాలి అనుకుంటే పెళ్ళైనప్పటి నుంచి కాల్చుకు తింటున్న మీరు ఎక్కడ ఉండాలి అని అడిగాను. దాంతో ఆవిడ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఏమిటే వాగుతున్నావు, నోరు తెరిస్తే పుట్టింటి గింటేస్తాను అని అరిచారు. నేను కూడా తగ్గకుండా, సరే ఇంతవరకు వచ్చాక మీకు మర్యాద ఏముంది? నేను పెళ్లి చేసుకుని వచ్చింది కాపురం చేయడానికి తప్ప వెళ్ళిపోవటానికి కాదు, వెళ్ళవలసి వస్తే మీరే వెడతారు అని ఖచ్చితంగా చెప్పాను. కార్తీక్ కూడా, అమ్మా రోజు గొడవేనా? నీ నోరు అదుపులో ఉండదా? నాయనమ్మతో అత్తలతో ఎప్పుడూ గొడవ పడేదాన్ని, ఇప్పుడు లాస్యతో, ఇంకా మారవా? అయినా చెల్లికి ఒక న్యాయం, లాస్యకి ఒక న్యాయమా అని అడిగేసరికి కంగుతింది. ఇంకా తన ఆటలు సాగవు అని అర్థమైంది. కానీ మనుషులు సినిమాల్లో తప్ప జీవితాల్లో ఒక్కరోజులో మారరు, పైగా ఎవరికీ స్వభావం కూడా పూర్తి శాతం మారటం జరగదు. ఒక 6 నెలలు ఇంట్లో కొంచెం గరంగరంగా ఉండేది. కావేరి కడుపును పడేసరికి కార్తీక్ నన్ను చాలా అపురూపంగా చూసుకునేవాడు. దాంతో గతిలేక నెమ్మదిగా తన రూటు మార్చుకుంది మా అత్తగారు. అది సంగతి. అవునా? పోనీలేమ్మా, నువ్వు బాగున్నావు, అదే నాకు 10,000. అయినా అమ్మా లాస్య, మీ అత్తగారిని మామగారిని మర్యాదగానే చూస్తున్నావు కదా. మా అమ్మ చెప్పిందిగా, మనుషుల్లో

0: గడ్డ మీద పోరాడాలి కాని మనుషుల మీద కాదని. అయినా వాళ్ళని చూడటం మా విధి. ఈరోజు నేను సరిగా నా కర్తవ్యం నెరవేర్చకపోతే కార్తీక్ లాగానే విహారి కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తాడు కదమ్మా. అయినా నాకు వాళ్ళంటే ద్వేషం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అయినా ఆవిడ కూడా చాలా వరకు మారారు. పోనీలేమ్మా, మీ అత్త మామలు హాయిగా యాత్రలు చేస్తూ కొడుకు కోడలు మనవలతో సుఖంగా ఉన్నారు. అందరూ బాగుండటమే మనకు కావలసింది.
1: మీరు ఇంతవరకు జీవితం కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు వింటారు.
1: కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్యపరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
0: మీరింతవరకు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు విన్నారు.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: సార్ వచ్చారు చిత్రానికి, సాగర్ సునీత కలిసి పాడిన పాట వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: శకుని ఈ చిత్రానికి సోనూ నిగమ్, సైంధవి పాడిన పాట వింటారు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రానికి చిన్నయ్య శ్రీపాద గోపీ సుందర్ గానం.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
7: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట దామిని చిత్రానికి కుమార్ సాను పాడిన పాట.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. అనగా రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే, ఈ చిత్రంలోనిది. ఈ పాట పాడిన గాయని గాయకులు ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా రెబల్ ఈ చిత్రం నుండి పాట వినండి.

0: అంకుల్ మనసు చాలా మంచిది,
1: అక్కని బాగా చూసుకుంటారు.
2: వింటున్న ఈ పాటని కార్తీక్, ప్రియా, హేమేష్, దియా గ్రూప్ వీరందరూ కలిసి పాడారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 హిందీ పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: కిలోమీటర్లు.
1: ఒక్క శ్రీ చైతన్యను
2: కాసవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆయుష్మాన్ భవ, ఆవో బయటో ఫాతిమా. ఆజ్ హమ్ బరస్తే బాదల్ కవితా పాట కే బారే మే జాన్ లేంగే.
3: జీ హా అధ్యాపికాజీ, బతాయియే.
4: పహలే హమ్ కవి కే బారే మే జాన్ లేంగే. బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన పంత హై. వే ప్రకృతి చిత్రణ కే బేజోడ్ కవి మానే జాతే హై. ఉన్కా జన్ సన్ 1900 మే అల్మోడా జిలే కే కౌసాని గావ్ మే హువా. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ మిలా. ఇన్కి ప్రముఖ రచనా ఏ హై వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, చిదంబర ఆది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. అబ్ బతావో బరస్తే బాదల్ కవితా కే కవి కౌన్ హై?
3: బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ హై.
4: ఠీక్ హై, అబ్ సునో. బరస్తే బాదల్ కవితను శ్రీ సుమిత్రానందన్ పంత్ రచించారు. వీరు ప్రకృతి వర్ణనలో సాటలేని కవిగా పేరొందారు. వీరి క్రీస్తు శకం 1900లో అల్మోడా జిల్లాలో కౌసాని గ్రామంలో జన్మించారు. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబరా కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. క్రీస్తు శకం 1977లో మరణించారు. అబ్బోలో సుమిత్రానందన్ పంత్ కా జన్మ కహా హువా?
3: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసాని గావ్ మే హువా.
4: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ కే బారే మే జాన్ లెంగే. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హై. వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశు పక్షి, మనుష్య ఔర్ యహాన్ తక్ కి ధరతీ భీ ఖుషీ సే ఝూమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై. అబ్ బోలో సబ్కి ప్రియ ఋతు క్యా హై?
3: సబ్కి ప్రియ ఋతు వర్షా ఋతు హై.
4: ఠీక్ హై. సునో, వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సమయంలో. చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, చివరికి భూమి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా అబ్ బతావో బరస్తే బాదల్ కవితామే కవినే కిస్ ఋతు కీ సుందరత కా వర్ణన్ కియా హై?
3: బరస్తే బాదల్ కవితా మే కవి నే వర్ష ఋతు కీ సుందరతా కా వర్ణన్ కియా హై.
4: ఠీక్ హై. అబ్ కవితా మే పహలే పద్య కే బారే మే జానెంగే. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఝమ్ ఝమ్ ఝమ్ గిరతే బూందే తరువోం సే చన్ కే, ఝమ్ ఝమ్ బిజలే చమక్ రహీ రే ఉరుమే ఘన్ కే, తమ్ తమ్ దిన్ కే తమ మే సపనే జగతే మన్ కే. అబ్ తుమ్ పడో.
3: జీ హా అధ్యాపికాజీ. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఛమ్ ఛమ్ ఛమ్ గిర్తీ బుందే తరువోం సే ఛన్ కే, ఛమ్ ఛమ్ బిజలీ చమక రహీ రే ఉర్మే ఘన్ కే, థమ్ థమ్ దిన్ కే తమ్ మే సప్నే జగతే మన్ కే.
4: బహుత్ అచ్చా పడా. అబ్ భావ్ సునో. శ్రావణ మాస్ కే మేఘ్ ఝమ్ ఝమ్ శబ్ద కర్తే హుయే బరస్తే హై, పానీ కీ బూందే ఛమ్ ఛమ్ శబ్ద కర్తే హుయే వృక్షం కే పత్తోం సే ఛన్ కర్ ధరతీ పర్ గిర్తీ హై, బాదల్ కే హృదయ మే బిజలీ చమ్ చమ్ చమక్ రహీ హై, ఉస్ సమయ దిన్ భీ రాత్ జైసా లగతా హై, ఇస్ అంధకార్ మే

0: మనకే చెప్పనే ధీరే ధీరే జాగ్తే హై, అంటే శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఆ వర్ష బిందువులు చెట్ల ఆకులను తాకుతూ శబ్దం చేస్తూ భూమి మీద పడతాయి. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది. ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా అబ్బోలో, కిన్కే హృదయమే బిజలీ చమక్ రహీ హై,
1: బాదలోంకే హృదయమే బిజలీ చమక్ రహీ హై.
0: ఠీక్ హై, అబ్ దూసరే పద్యకే బారే మే జాన్ లెంగే.
1: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
0: దాదురు టర్ టర్ కరతే ఝిల్లీ బస్తీ ఝన్ ఝన్ మ్యం యవరే మోర్ పియు పియు చాతక కే గణ్ ఉడతే సోన పాలక్ ఆర్దశకుసే కర క్రందన్ ఘుమడ ఘుమడ గిరు మేఘ గగన మే భరతే గర్జన్. అబ్ తుమ్ పడో.
1: జీ హాం అధ్యాపికా జీ. దాదుర్ టర్ టర్ కర్తే ఝిల్లీ బజ్తీ ఝన్ ఝన్ మ్యౌ మ్యౌ రే మోర్ పియు పియు చాతక్ కే గన్ ఉడతే సోన్ బాలక్ ఆద సుఖ్ సే కర్ క్రందన్ ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే భరతే గర్జన్.
0: అచ్చా బహుత్ అచ్చా పడా. అబ్ భావ సునో. ఆకాశ్ మే జబ్ కాలే బాదల్ ఛా జాతే హై తబ్ దాదుర్ టర్రాతే హై ఝిల్లీ బస్తీ హై మోర్ కూక్తే హై చాతక్ ఖుషీ సే ఆవాజ్ కర్తే హై సోన బాలక్ ఆనంద్ సే చిల్లాతే హుయే ఉడతే హై ఆస్మాన్ మే బాదల్ ఘుమడతే హుయే గర్జన్ కర్తే హై. అంటే ఆకాశంలో నల్లని మేఘాలు వ్యాపించినప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి. అబ్బోలో, బాదల్ ఛాజా అనే పర్ దాదుర్ క్యా కర్తే హై?
1: బాదల్ ఛాజా అనే పర్ దాదుర్ టర్రాతే హై.
0: ఠీక్ హై, అబ్ తీసరా పద్యం పఢేంగే.
1: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
0: రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ క్యా కుచీ కహతే బుందోం కే స్వర్ రోము సిహర్ ఉటతే చూతే వే భీతర్ అంతర్ ధారా ఓం పరు ధారాయే ధరతీ ధరతీ పర్ రజకే కణ్ కణ్ మే తృణు తృణు కో పులకావలితర్. అచ్చా అబ్బు తుమ్ పడో.
1: రిమ్ ఝిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్ రోమ సిహర్ ఉఠతే చూతే వే భీతర్ అంతర్ ధారాం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్ రజకే కణ్ కణ్ మే తృణ్ తృణ్ కో పులకావలీ థర్.
0: అచ్చా అబ్ భావ సునో.
1: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
0: రిమ్ ఝిమ్ బరస్తీ బూందోం కే స్వర్ హంసే బహుత్ సీ బాతేం కహతే హై యే స్వర్ జబ్ హమారే మన్ కో చూతే హై తబ్ హమారే రోమ్ కాంప్ ఉఠతే హై. శ్రావణ మాసమే వర్షా జ్యాదా హోతీ హై తబ్ యహ ధారావోన్ జైసీ బర్స్తీ హై ఇసే మిట్టీ కే కణ్ కణ్ మే కోమల్ అంకుర్ ఫుట్తే హై ఇసే ధరతీ పులకిత్ హోతీ హై. అంటే తుంపర తుంపరగా కురిసే ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీనివలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి. అప్పుడు భూమి పులకరించిపోతుంది. అచ్చా అబ్బోలో, జిస్ మహీనేమే వర్షా జ్యాదా హోతీ హై?
1: శ్రావణ మహీనేమే వర్షా జ్యాదా హోతీ హై.
0: ఠీక్ హై, అబ్ అంతిమ పద్యం పఢేంగే.
1: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
0: పకడు వారికి ధార ఝులుతా హై మేరా మన్ ఆవో రే సబ్ ముఝే గిర్ కర్ గావో సావన్ ఇంద్రధనుష్ కే ఝూలే మిలు సబ్ జన్ ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. అచ్చా అబ్ తుమ్ పఢో.
1: జీ హాం అధ్యాపికా జీ. పకడ్ వారికి ధార ఝులుతా హై మేరా మన్ ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్ ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్ ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్.
0: ఠీక్ హై, బహుత్ అచ్చా పడా తూనే. అబ్ భావ సునో. वर्षा को देख

0: लेकर कवि पंत जी का मन आनंदित होता है। कवि कहते हैं कि वर्षा की धार पकड़ने को मेरा मन झूलता है। आइए हम सब मिलकर सावन के गीत गाएंगे। इंद्रधनुष के झूले में हम सब मिलकर झूलेंगे। हमारे मन को आनंदित करने वाला यह सावन बार बार आने की आशा करेंगे। అంటే వర్షధారలను చూసి కవి పంతుగారి మనసు ఆనందంతో నిండిపోయింది. వర్షధారలను పట్టుకుని ఊగాలని మనసు కోరుతోందని కవి అంటున్నారు. కవి అందరినీ కలిసి శ్రావణ గీతాలను పాడమని కోరుతున్నారు. ఇంద్రధనస్సు అందరూ కలిసి ఊగాలని కోరుతున్నారు. మన మనసును ఆనందింపజేసే ఈ శ్రావణ మేఘం మరల మరల రావాలని కవి కోరుతున్నారు. అచ్చా అబ్బోలో కవి किसके झूले में झूलने को कहते हैं?
1: कवि इंद्रधनुष के झूले में झूलने को कहते हैं।
0: ठीक है, अब कठिन शब्दों के अर्थ लिखो।
1: जी हाँ अध्यापिका जी, बताइए।
0: मेघ बादल मेघमो,
1: मेघ बादल मेघमो।
0: सावन श्रावण मास श्रावण मासमो,
1: सावन श्रावण मास श्रावण मासमो।
0: उर हृदय हृदयमो,
1: उर हृदय हृदयमो।
0: తమ్ అంధేరా అంధకారము,
1: తమ్ అంధేరా అంధకారము.
0: దాదుర్ మేండక్ కప్ప,
1: దాదుర్ మేండక్ కప్ప.
0: ఝిల్లి ఝీంగుర్ కీచురాయి,
1: ఝిల్లి ఝీంగుర్ కీచురాయి.
0: సోన బాలక్ బగుల కొంగ,
1: సోన బాలక్ బగుల కొంగ.
0: రజ్ మిట్టి మట్టి,
1: రజ్ మిట్టి మట్టి.
0: వారి పాని నీరు,
1: వారి పాని నీరు.
0: మన్ భావన్ మన్కో భానే వాలా మనసుకు నచ్చేది,
1: మన్ భావన్ మన్కో భానే వాలా మనస్సుకు నచ్చేది.
0: తృణ్ ఘాస్కా తినక గడ్డి పరక,
1: తృణ్ ఘాస్కా తినక గడ్డి పరక.
0: గగన్ ఆస్మాన్ ఆకాశము,
1: గగన్ ఆస్మాన్ ఆకాశము.
0: చాతక్ ఏక్ పక్షి కా నామ్ చకోర పక్షి,
1: చాతక్ ఏక్ పక్షి కా నామ్ చకోర పక్షి.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి ఉత్తర దో.
1: జీ హా అధ్యాపికా జీ, పూచియ.
0: సుమిత్రానందన పంత్ కో కిస్ కావ్య పర జ్ఞానపీఠ పురస్కార్ మిలా?
1: సుమిత్రానందన పంత్ కో చిదంబరా కావ్య పర జ్ఞానపీఠ పురస్కార్ మిలా.
0: ఠీక్ హై, సుమిత్రానందన్ కా మరణ్ కబ్ హువా?
1: सुमित्रानंदन पंत का मरण सन 1977 में हुआ।
0: श्रावण मास के मेघ कैसे बरसते हैं?
1: श्रावण मास के मेघ झमझम बरसते हैं।
0: ठीक है, घने बादलों को देखकर मोर क्या करते हैं?
1: घने बादलों को देखकर मोर म्याऊं म्याऊं करते हैं।
0: अच्छा, झमझम झमझम मेघ बरसते हैं सावन के, इसका अर्थ बताओ।
1: श्रावण मास के मेघ झमझम झम बरसते हैं।
0: घुमड़ घुमड़ कर मेघ गगन में भरते गर्जन, इसका अर्थ बताओ।
1: आसमान में बादल घुमड़ घुमड़ कर गर्जन करते हैं।
0: रज के कण कण में तृण तृण को पुलकावलितर, अर्थ बताओ।
1: मिट्टी के कणकण में कोमल अंकुर फूटते हैं।
0: फिर आए जीवन में सावन मन भावन, इसका अर्थ बताओ।
1: हमारे जीवन में मन भाने वाला श्रावण मेघ फिर आए।
0: अच्छा, इस प्रकार बरसते बादल कविता में कवि ने वर्ष ऋतु की प्राकृतिक सौंदर्य का सुंदर ढंग से वर्णन किया। ई विधंगा ई बरसते बादल कवितलो कवि वर्ष ऋतु యొక్క प्राकृतिक अंदं గురించి చాలా గొప్పగా వర్ణించారు। आज पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: మీరింత వరకు बरसते बादल 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు। ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరు ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో ముందుగా, మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ చిత్రానికి దినకర్ శ్రీనిధి పాడిన పాట వింటారు.

welcome again. Take it. చంద్రుడు కొంచెం

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: జాబిల్లి కోసం ఆకాశమల్లె చిత్రానికి హేమచంద్ర శ్రవణ భార్గవి గానం.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీ దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
4: ప్రేమ ఒక మైకం ఈ చిత్రానికి దీపు హర్షిక పాడిన పాట వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: టక్కరి దొంగ ఈ చిత్రానికి ఎస్పి చరణ్ ఉషా గానం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది, అనగా రేపు ఉదయం. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది, అనగా రేపు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు శ్రోతలు, చిత్రగీతాలు వింటున్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా రేపల్లెలో రాధా చిత్రం నుండి ఈ పాట వినండి.

ఆనంద్. ఆనందం ఈ చిత్రానికి మల్లికార్జున, సుమంగళి కలిసి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆశాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరుచేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జొనుము, పిల్లి పెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8,100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండిఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్దమైందని, తొలి దశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి, పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా వస్తున్నాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్దికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్దంగా నగరాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీభరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ది వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి ఋతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైన్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన మహాబోధిమందిరస్య దర్శనం కృతం. ఋతువిజ్ఞాన విభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణ పశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుర్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అమెరికాయాః రక్షామంత్రి పీట్ హెగ్సెత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. నివర్తమాన ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యవర్యస్య త్యాగపత్రం రాజ్యపాలేన థావర్చంద్ గెహ్లోతేన పూర్వమేవ స్వీకృతం. ఉపవేశనస్య అనంతరం అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ఇత్యస్య సచివః రణదీప్ సింగ్ సుర్జేవాలా వార్తాహరాన్ సంబోధయిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ అస్మిన్ ఉపవేశనే డీకే శివకుమారః ఔపచారికరూపేణ విధాయకదళస్య నేతా చయనితో భవిష్యతి. ఇతః పూర్వం అపి డీకే శివకుమారః రాజ్యపాలం అమిలత్. ఉపవేశనస్య అనంతరం ప్రశాసనస్య రచనాయై అపి సః రాజ్యపాలాయ ప్రతివేదనం దాస్యతి. ఇలెక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవః అద్య నోయిడాయాః సూరజ్పురస్థితస్య లోహుమ్ ఇతి సమవాయస్య భ్రమణం అకరోత్. అయం సమవాయః మహత్వపూర్ణఖనీనాం ఉన్నతసామగ్రీణాం చ ఉత్పాదనం విదధాతి. అత్రావసరే శ్రీవైష్ణవః అవోచత్ యత్ లిథియం బ్యాటరీ స్థాయి చుంబక్ ఇత్యేతౌ ఆధునిక ప్రౌద్యోగిక్యాం మహత్వపూర్ణాం భూమికాం నిభాలయతః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః పరికల్పనా వర్తతే యత్ ఏతేషాం నిర్మాణం భారతే స్యాత్. ఏతేషాం ప్రౌద్యోగిక్యః వికాసః స్వదేశస్తరే భవేత్. శ్రీవైష్ణవేన ఉక్తం యత్ అస్యాః పరికల్పనాయాః అనురూపం లోహుమ్ నామకేన సమవాయేన సఫలతాపూర్వకం జటిల ప్రౌద్యోగికీ వికసితా.
3: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
2: మ్యామారస్య రాష్ట్రపతి మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యసౌ అద్య పంచదివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన బోధగయా స్థితస్య విశ్వప్రసిద్ధస్య మహాబోధిమందిరస్య దర్శనం విహితం. రాష్ట్రపతినా తత్ర బోధివృక్షస్య అధః ప్రార్థనా అపి కృతా. అత్రావసరే మ్యామారస్య రాష్ట్రపతినా బకరావుర్ స్థితి ఐతిహాసికే సుజాతా మందిరి శిరం నత్వా బోధగయా స్థితస్య బర్మీ మఠస్య యాత్రా కృతా. రాష్ట్రపతినా సహ వరిష్ఠాధికారిణః బౌద్ధ ప్రతినిధయః ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలం అపి అవర్తత. సంస్కృతవార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఋతువిజ్ఞాన విభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణ పశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుర్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అరబసాగరే బంగాళఖాత్యాం లక్షద్వీపే కన్యాకుమార్యాం చ ప్రావిట్ అగ్రే సమేధతే. ఋతువిజ్ఞాన విభాగేన కేరళస్య అష్టజనపదేషు అద్య ప్రచండ వృష్టేః పూర్వానుమానం విధాయ పీతవర్ణ సంచేతనా ప్రసారితా. ఋతోః ప్రతికూలతాకారణేన జూనమాసస్య తృతీయదినం యావత్ మత్స్యజీవినః కేరళ లక్షద్వీపతటయోః సముద్రే ఉద్యమం న కురువంతు ఇతి పరామర్శః అపి ప్రదత్తః. సేనాప్రముఖః జనరల్ ఉపన్ ఋద్వేది అవోచత్ యత్ భారతీయ సశస్త్రబలాని ఉచ్చస్తరీయ సతర్కతాయాం విద్యంతే. ఆవశ్యకతా విద్యతే సతి ఆపరేషన్ సింధూర్ 2.0 ఇతి సింధూరాభియానస్య ద్వితీయ చరణాయ సన్నద్ధాని సైన్యబలాని వర్తంతే. పుణేనగరస్య ఖడకవాసలాస్థితాయాం రాష్ట్రీయ రక్షాకాదమ్యాం స్నాతకాన్ సార్ధైకశతమస్య దళస్య పాసింగ్ ఔట్ పరేడ్ ఇతి ప్రయాణం సంబోధయత జనరల్ ద్విపేదినా ఉక్తం యత్ సింధూరాభియానే దృఢసంకల్పేన ప్రత్యుత్తరప్రదానస్య క్షమత ప్రదర్శిత. తేనోక్తం యత్ ఏతత్ అభియానం ఇదానీం అపి సంతతం ప్రవర్తతే. జనరల్ ఉవేది అవోచత్ యత్ సింధూరాభియానే భారతీయ సైన్యబలానాం మధ్యే తారతమ్యం అవలోకితం, సమమేవ వయం భవిష్యకాలాయ ఆత్మానం సన్నద్ధం కుర్మహే. సేనాప్రముఖేణ స్నాతకాః వ్యావసాయికనేతృత్వస్య రాష్ట్రసేవాయాః చ సర్వోచ్చమానకాన్ యథావత్ ప్రవర్తితుం ఆకారితాః.
4: As far as Operation Sindoor is concerned,
5: जहाँ तक ऑपरेशन सिंदूर की बात है, ये अभियान अभी जारी है. इसमें फिलहाल केवल अस्थायी रूप से संघर्ष विराम है, इसलिए भारतीय सशस्त्र बल ऑपरेशन सिंदूर 2.2 की संभावना को ध्यान में रखते हुए पूरी तैयारी कर रहे हैं. इस समय हमारा ध्यान तीनों सेनाओं के बीच बेहतर तालमेल बढ़ाने पर है. साथ ही हम भविष्य के युद्धों के लिए खुद को और अधिक सक्षम बना रहे हैं. जैसा कि मैंने पहले कहा था, आने वाले समय के युद्ध केवल जमीन, समुद्र और हवा तक सीमित नहीं रहेंगे.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11:00 ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే జనైః సాకం స్వవిచారాన్ ప్రకటయిష్యతి. కార్యక్రమోయం మాసిక రేడియో కార్యక్రమస్య 34th ప్రభాగః వర్తతే. అయం కార్యక్రమః ఆకాశవాణీ దూరదర్శనయోః అంతర్జాలీయ పటలే ప్రసారయిష్యతే. ఏతదతిరిచ్య కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలీయ వెబ్ ఫలకం సమేత్య న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ ఇతి తంత్రాంశే అపి ఉపలబ్ధః భవిష్యతి. ప్రముఖః రక్షాధ్యక్షః జనరల్ అనిల్ చౌహానః అద్య నవదిల్లీస్థే రాష్ట్రీయ సమర స్మారకే సైన్యత్రయేణ ప్రదత్తేన గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సైన్యసేవాభ్యః నివృత్తిం స్వ్యకరోత్. అయం సమారోహః దేశస్య సర్వోచ్చ సైన్యాధికారి రూపేణ తదీయ విశిష్ట కార్యకాలస్య సమాపనస్య ప్రతీకః అవర్తత. సమర స్మారకే పుష్పాంజలిం సమర్ప్య జనరల్ చౌహానేన ఉక్తం యత్ సైన్యత్రయస్య గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సేవానివృత్తిః తస్మై అత్యంతం సమ్మానప్రదం వర్తతే. జనరల్ అనిల్ చౌహానః గతశతాబ్దస్య 81వ వర్షే భారతీయ సేనాయాం సేవాం అవాప్య 40 వర్షేషు దేశసేవాయాం మహత్వపూర్ణ పదేషు కార్యం అకరోత్. లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రహ్మణ్య జనరల్ అనిల్ చౌహానస్య స్థానం స్వీకరిష్యతి. అమెరికాయాః రక్షామంత్రి పీట్ హెగ్సెత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అల్పసంఖ్యక కార్యమంత్రి కిరేన్ రిజిజు అద్య సూచితవాన్ యత్ ప్రథమవారం భారతీయ హజ్ మిషన్ సంస్థయా హజ్ సమన్వయస్య సంచారస్య చ ఉత్కృష్టతాయై సౌదీ హజ్ ఉమరాహ మంత్రాలయయోః ప్రతిష్ఠితౌ లాబార్టియం పురస్కారౌ ప్రాప్తౌ. సామాజిక సంచార మాధ్యమేన శ్రీ రిజిజు అకథయత్ యత్ 26వ హజ యాత్రాయాః ముఖ్య చరణస్య సఫలతా అల్పసంఖ్యక కార్యమంత్రాలయస్య భారతీయ హజ్ సమిత్యాః సౌదీ అరబ్ దేశే భారతీయ రాజదూతస్య నేతృత్వే భారతీయ హజ్ మిషన్ ఇత్యస్య జిద్దాహ నగరస్య మహావ్యవస్థాపకస్య చ మధ్యె అవిచ్ఛిన్న సమన్వయం ప్రతిబింబయతి. బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నామెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రింకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. ఉపాంత్యచక్రే భారతీయదనేన దక్షిణ కొరియాదలం పరాజితం. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడాయాం అద్య భారత్ ఇంగ్లెండ్ దళయోః ద్వితీయా 20-20 స్పర్ధా భవిష్యతి. ఇయం స్పర్ధా బ్రిస్టల్ నగరే భవిష్యతి. భారతీయ సమయానుసారేణ సాయం 7:00 స్పర్ధా ఆరప్స్యతి. ఇతి వార్తాః.
6: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పండ్లలో పోషక విలువలు డాక్టర్ ఎం దీప గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: దీప గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి, హోమ్ సైన్స్ విభాగంలో.
2: అవునండి.
1: ఇప్పుడు మన శరీరం విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదండి. అంటే అన్ని సమపాళ్ళలో ఉండేలా చూసుకోమని కూడా చెప్తూ ఉంటారు. అలా తీసుకునే సందర్భాల్లో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఉంటున్నది ఏంటంటే, ఈ పళ్ళని కానీ కూరగాయలని కానీ మన ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే శరీరానికి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ లభిస్తాయి, దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అని కూడా చెప్తూ ఉంటారు కదండి. అలాగే ఈ మధ్యకాలంలో ప్రజల్లో కూడా చాలా అవగాహన అనేది ఏర్పడింది ఈ పళ్ళు తీసుకునే విషయంలో. పళ్ళని నేరుగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే జ్యూస్ లాగా చేసి వాటిని తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదండి. ఇదివరకు రోజుల్లో అయితే పళ్ళు అనేసరికి పెరటి తోటల్లోని ఒకటి రెండు చెట్లు ఉంటూ ఉండేవి. ఇప్పుడు ఈ పెరిగినటువంటి వాడకం దృష్ట్యా మన రైతు సోదరులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ పళ్ళ తోటల్ని సాగు చేస్తున్నారు కదండి. ఇటువంటి నేపథ్యంలో ఈ పళ్ళలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి, అసలు మన దేశంలో ఈ పళ్ళ తోటల విస్తీర్ణం ఎంత ఉంది, దాని వాడకం ఎలా ఉందో చెప్తారా?
2: విస్తీర్ణం వరకు తర్వాత ఉత్పత్తి వరకు వస్తే మన భారతదేశం రెండో స్థానంలో ఉంది. పళ్ళు కానీ కూరగాయలను పండించడంలో భారతదేశం మన స్థానం రెండో స్థానంలో. పళ్ళు వచ్చేసి 10% ఇస్తుంటే కూరగాయలు వచ్చేసి 15% వరకు మన భారతదేశం నుంచి ఎక్కువ ఉత్పత్తి అనేది కనిపిస్తుంది. పళ్ళల్లో అంటే ఏది ఎక్కువగా ఉంది అంటే మామిడి ఎక్కువగా ఉంది, 40% పైన ఉంది. మిగతా పళ్ళు వచ్చేసి అరటి, పప్పాయ, సపోటా, ఇలా వివిధ రకాల పళ్ళు ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి చూస్తే మన రాష్ట్రం కూడా ఏం తక్కువ కాదు, ఇది కూడా ముందంజలోనే ఉంది పళ్ళు ఉత్పత్తి చేయడంలో. 16.9% వరకు ఉంది. దాని తర్వాత మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలన్నీ ఉన్నాయి.
1: అంటే మన దేశం విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో
2: ఉంది
1: పళ్ళ ఉత్పత్తిలో. మరి దాన్ని ఆహారంగా తీసుకునే విషయంలో,
2: ఆహారం తీసుకునే విషయం వచ్చేసరికి మనకు తలసరిగా వచ్చేసి కూరగాయలు 200 గ్రాముల కంటే తక్కువగా తీసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే ఈ పళ్ళ విషయంకి వచ్చేసి 300 గ్రాముల వరకు ఇంకా తక్కువగానే ఉంది కనిపిస్తుంది. వారానికి మనం ఏదైనా ఒక అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంటికి వెళ్ళి అడిగితే మీరు వారంలో ఎన్నిసార్లు తీసుకుంటారంటే కనీసం ఒక 2-3 సార్లు కంటే కూడా తక్కువ తీసుకుంటాం అనేది చెప్తున్నారు. ఎందుకు అంటే మనకు అవైలబిలిటీ అంటాం కదా, అందుబాటులో ఉండలేకపోవడం ఒక కారణం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న నమ్మకాలు అంటే మనం ఈ పండు తింటే ఇప్పుడు జలుబు చేస్తుందేమో, వేడి చేస్తుందేమో, జ్వరం వస్తుందేమో, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు పళ్ళు తింటే అరగదేమో, ఇంకా ఎక్కువగా అవుతుందేమో అనేటువంటి నమ్మకాలు,
1: అంటే అవగాహన సరిగా లేదు,
2: అవగాహన ఒకటి లేకపోవడం, ప్లస్ ప్రాంతీయంగా కూడా మనకి ఈ నమ్మకాలు అనేది కూడా మారుతుంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండు తినవచ్చు తినకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే స్థితిగతులు అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు పప్పాయి పండు తినకూడదు అనేసి ఎక్కువగా చెప్తారు. తర్వాత జాంపండు, కొన్ని మనం తెలంగాణ వైపు వెళ్ళి చూస్తే అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ జాంపండు తినకూడదు అని చెప్తారు. కానీ నిజంగా చూస్తే ఖనిజ ఎక్కువగా విటమిన్స్ అనేది మనకు జాంపండు, అంటే పేదవాడి యాపిల్గా మనం చెప్పుకుంటాం జాంపండు. సో అలాంటి పండు మనకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, పాలిచ్చే తల్లులు కానివ్వండి, అప్పుడు ఆ టైంలో రిక్వైర్మెంట్ అంటే శరీరానికి ఎక్కువగా అవసరం ఉంటుంది. కడుపులో పెరగడానికి, బిడ్డ పెరగడానికి కావాల్సినంత పోషకాలు అందాలంటే ఇలాంటి పళ్ళు అనేది మనం ప్రతిసారి ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏదన్నా ఆహారం మనం తీసుకోవాల్సిన మోతాదులో తీసుకుంటే అప్పుడు మనకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు తీసుకోండి, ఎక్కువగా తీసుకుంటే అజీర్తి అవుతుంది, అలాగే పళ్ళ విషయంలో కూడా అంతే అవుతుంది. అంతేగాని మనం ఈ పండు తింటే ఎలాంటి హాని కలుగుతుంది, ఇది తింటే ఎలాంటి హాని కలుగుతుంది అనేది అంటూ ఏమీ లేదు.
1: అంటే సీజన్ వైజ్ గా లభిస్తాయి కాబట్టి పళ్ళు, ఏ సీజన్ లో లభించే పండు ఆ సీజన్ లో తీసుకోవడం మంచిది.
2: అందుకే అండి ప్రకృతి మనకు ఒక వరం లాగా, ఆ సీజన్ లో మనకు ఎలాంటి అవసరం ఉంటుందో దానికి తెలిసి దానికి అనుగుణంగా మనకు పళ్ళని ఇస్తుంది. కాబట్టి సీజన్ వైజ్ గా మనకు వచ్చే పళ్ళు, ఇప్పుడు ఈ సీజన్ లో మనకు చలికాలం చూడండి, ఇప్పుడు ఆరెంజెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఉసిరి ఇలాంటి పళ్ళు కూరగాయలు అందుబాటులో ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఆ సీజన్ లో దొరికే పండ్లు మనం తీసుకోవడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది. ఎందుకు మనకు ఈ పళ్ళు ఎక్కువగా అవసరం అంటే మనం అనుకున్నట్టు శరీరానికి మనకు బ్యాలెన్స్ డైట్, మంచి ఆహారంలో పండ్లు కూడా ఒక భాగమే. పళ్ళతో కూడా మనకు కొన్ని విటమిన్స్ మినరల్స్ అనేది మనకు అందుతాయి. అంటే కేవలం ఆహార ధాన్యాలతో పాటు పప్పు దినుసులు, అంటే రోజు అన్నం పప్పు మన కూరగాయలు ఒకటి రెండు తినడం కంటే ఇదే తింటే సరిపోతుంది అనుకుంటే మాత్రం తప్పు.
1: అంటే వాటితో పాటుగా ఇవి కూడా జోడించి తినాలి.
2: వాటితో పాటు మనం రోజులో ఏదైనా ఒక టైంలో మనం ఖచ్చితంగా పళ్ళు అనేది తీసుకోవాలి. పళ్ళలో అనేక రకమైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు ఇతర ఏ ఆహారంలో దొరకదు. కాకపోతే ఈ విటమిన్స్ మినరల్స్ అనేది ఇప్పుడు మనం

0: భారతదేశంలో ఎలా ఉందంటే మనకు ఆహార కొరత తగ్గింది చాలా వరకు చూసుకుంటే, ఇది వరకు కంటే చూసుకుంటే ఆహార కొరత అనేది తగ్గిపోయింది. కాకపోతే ఇప్పుడు వచ్చే సమస్యలు ఏంటంటే సూక్ష్మ పోషక లోపాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది, మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ అంటాం. అది దేనివల్ల అంటే ఈ విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన మోతాదు కంటే మనం తీసుకునే ఆహారంలో తగ్గుతుంది కాబట్టి ఇలాంటి లోపాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే కంటి చూపు సమస్యలు కానివ్వండి, చర్మ వ్యాధులు కానివ్వండి, బెర్రీబెర్రీ నోటిపూతలు, నోటిపుళ్ళు, ఇతర డిఫిషియన్సీస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మనకు చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు చిన్నపిల్లల్లోనే కనిపిస్తుంది అంటే గర్భిణీ స్త్రీలు అప్పుడు ఆ టైంలో వాళ్ళు తీసుకోకపోవడము, అడాల్సెంట్ అంటే యుక్త వయసు నుంచి వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల లేటెస్ట్ స్టేజ్లో పిల్లలపైన ప్రభావం పడుతుంది. అలాగే వాళ్ళు 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు ఏంటంటే ఈ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, సో వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఆ తర్వాత ఎవరు అంటే ఏజ్ ఎల్డర్లీ పీపుల్, మనం సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, ఆ తర్వాత వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ చిల్డ్రన్ ఎప్పుడు మనకు హెల్దీగా ఉంటున్నారో, హెల్దీగా ఉంటారో, అప్పుడే మనకు కూడా యూత్ వాళ్ళు వచ్చే వాటికి
1: అంటే నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా
0: ఉంటుంది, వాళ్ళ ఉత్పాదక శక్తి అంటే ప్రొడక్టివిటీ కూడా చాలా వరకు పెరుగుతుంది. అంటే దేశం యొక్క ఆదాయం పెరగాలంటే కూడా మన యూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యుక్త వయసులో వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉండడం చాలా అవసరం. సో అలాంటి దాంట్లో మనకి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా అందించేది ఏంటంటే పళ్ళ నుంచి కూరగాయల నుంచి మనకి ఎక్కువగా అందుతుంది. అయితే ఈ విటమిన్స్ వీటిని కూడా మనం వివిధ రకాలుగా విభజించారు. ఎలా అంటే మన శరీర అవసరాలను బట్టి మనకు ఒక్కొక్క విటమిన్ మనకు అవసరం పడుతుంది. సో వాటి ఫంక్షన్ని బట్టి మన శరీర అవసరాన్ని బట్టి కొన్ని నీళ్ళలో కరిగే విటమిన్స్, కొన్ని ఏమో కొవ్వు పదార్థాలు కరిగే విటమిన్స్గా విభజించారు, రెండు రకాలుగా విభజించారు. కొన్ని అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు, విటమిన్ వి, ఇవేంటంటే నీళ్ళలో కరిగిపోతూ ఉంటాయి. కొన్ని ఏమో కొవ్వు పదార్థాలు, విటమిన్ ఏ డిఈ కే, ఇవి మనకు కొవ్వు పదార్థాలు ఎక్కువగా కరిగిపోతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయనుకోండి, ఆకుకూరలు మనం ఏం చేస్తాం, ఫ్రై చేస్తాం, ఫ్రై చేసినప్పుడు దాంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. నూనెలు కొద్దిగా వేసి మనం మూత పెట్టి ఫ్రై చేస్తాం, ఆ విటమిన్ ఏ అనేది అందులో అక్కడే ఉంటుంది, ఎక్కడ మనం నష్టపోమన్నట్టు అది కరిగి మంచిగా ఇట్లా వస్తుంది బయటకి. అదే మనం విటమిన్ బి అనుకోండి, కొన్ని కూరగాయలు మనం కట్ చేయగానే ఇప్పుడు కొన్ని మనం నీళ్ళలో కడుగుతాం కూరగాయలు కడిగిన వెంటనే, సో అందుకని మనం ఏమంటే మీరు కట్ చేసినాక
1: కడగకూడదు అని చెప్తే
0: పోషకాలు మనం నష్టపోతూ ఉంటాం. అలాంటి దగ్గర మనకు విటమిన్ బి అనేది మనం నష్టపోతూ ఉంటాం. సో అందుకే రైస్ మనం బియ్యం కూడా ఎక్కువ సార్లు కడగొద్దు అనేసి అని అంటాం, దాంట్లో కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి విటమిన్స్ ఏంటంటే నీళ్ళలో కరిగిపోతాయి, మనం తీసుకున్నా కూడా ఏం ఉపయోగం,
1: శరీరానికి ఉపయోగపడవు
0: అదే విషయంలో ఇప్పుడు విటమిన్ ఏ అంటే మనం ఇవాళ మనం ముఖ్యంగా కంటి చూపుకి దోహదపడే పళ్ళు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి,
1: అసలు ఏ పళ్ళు కంటి చూపుకి దోహదపడతాయండి
0: అంటే ఎక్కువగా విటమిన్ ఏ ఉన్న పళ్ళు మనము చూడంగానే మనం గుర్తుపట్టాలంటే మనం ఆరెంజ్ కలర్ ఉన్న పళ్ళు కూరగాయలు కానివ్వండి, ఎరుపు రంగులు ఉన్న పళ్ళు కూరగాయలు అన్నిట్లో విటమిన్ ఏ
1: పుష్కలంగా
0: ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు ఒకటి ఇందులో ఏంటంటే విటమిన్ ఏ జంతు సంబంధిత ఆహార పదార్థాలు అంటే వెన్న కానివ్వండి, బటర్, తర్వాత నెయ్యి, పాలు, చేపలు, గుడ్లు, వీటిలో పుష్కలంగా ఉంటుంది. ఇవి ఏంటిదంటే డైరెక్ట్గా మనకు బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది, మనకి ఎలాంటి లాస్ లేకుండా అంటే పోషకాలు నష్టపోకుండా మనం
1: తీసుకుంటే
0: అందుతుంది. కానీ కూరగాయల నుంచి కానివ్వండి, పళ్ళ నుంచి వచ్చే దాంట్లో కొంతవరకు నష్టపోతుంటాం. అదేంటంటే రెడ్ కెరోటిన్ రూపకంగా ఉంటుంది విటమిన్ ఏ, అంటే మనకి ఇప్పుడు ఆరెంజ్ కలర్, ఆరెంజ్ పండు, కమలా పండు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగులో ఉంటుంది. అది మన శరీరంలో అబ్జర్వ్ కావాలంటే శరీరంలో విటమిన్ ఏగా కన్వర్ట్ అయ్యి తర్వాత శరీరానికి అందిస్తుంది,
1: డైరెక్ట్గా శరీరానికి అందదు,
0: అందదు. కాబట్టి అందులో కొంతవరకు మనం నష్టపోతాం అది డైరెక్ట్గా. కాబట్టి మనం ఏం చెప్తుంటాం అంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే డైరెక్ట్ తీసుకోమని చెప్తుంటాం, వెజిటేరియన్స్కి ఏమో కొన్ని మనం అలా అడల్టర్ ఫుడ్స్ అంటే ఇప్పుడు ఫార్టిఫికేషన్ ఫుడ్స్ అలాంటివి వస్తుంటాయి అలా తీసుకుంటుంటారు. పళ్ళు ఫార్టిఫైడ్ అంటే ఇప్పుడు మనకు విటమిన్ ఏ డి కొన్ని ఆయిల్స్లలో మనం కలుపుతూ ఉంటారు, కలిపి ఎన్రిచ్ చేస్తుంటారు, కొంచెం మనం న్యూట్రియన్స్ పెరిగే విధంగా చేస్తారు. అందుకే కొన్ని ఆయిల్స్ను మనం చూసినట్టయితే పైన ఫార్టిఫైడ్ విత్ విటమిన్ ఏ అండ్ డి అని కూడా రాసుంటాయి. అలాంటి ఆహార పదార్థాలు కూడా మనకు మార్కెట్లో వస్తున్నాయి. దానికంటే మనం తాజా పళ్ళు మనం ఎక్కువగా తీసుకోవడం,
1: ప్రకృతి సహజంగా లభించేది తీసుకోవడం మంచిది,
0: సహజంగా మనం ఎక్కువ సార్లు తీసుకోవడం చాలా వరకు మంచిది. అంటే మనం ఫార్టిఫికేషన్ వరకు వెళ్లాల్సిన పని అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి మనం సహజంగా దొరికే పళ్ళు తీసుకోవడం వల్ల చాలా వరకు లభిస్తుంది. లేదు మాకు దొరకట్లేదు అనుకున్నప్పుడు పెరటి తోటల్లో మనకు ఒక బొప్పాయి చెట్టు కానివ్వండి, జామ చెట్టు పెంచుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు ఇలాంటివి మనం ఇంట్లోనే మనకు ప్రకృతి పరంగా దొరికే ఆహారం ఇంట్లోనే లభ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు వీటిలో ముఖ్యంగా పళ్ళల్లో ఏంటంటే పొటాషియము, ఐరన్ అంటే కొన్ని మినరల్స్ చెప్తారు, పొటాషియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, పీచు పదార్థము, శక్తినిచ్చే పదార్థాలు, దీంతోపాటు విటమిన్ ఏ, సి, తర్వాత కాల్షియం కూడా, కాల్షియం పళ్ళలో ఎక్కువగా ఉంటుంది, సి ఎక్కువగా ఉంటుంది పళ్ళలో. అయితే ఈ పొటాషియం మనకు ఎందుకు ఈ మినరల్స్ అంటే కొంతవరకు ఈ హార్ట్ డిసీజెస్, గుండె సంబంధిత తర్వాత

0: నీళ్ళు స్టోన్స్ ఫామ్ కాకుండా ఉండడానికి, బీపీ పేషెంట్స్ అట్లాంటి వాటికి ఇట్లా పొటాషియం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఐరన్ రిచ్ ఫ్రూట్స్ మనకు అంజీర పండు కానివ్వండి, ఇట్లా ఏంటంటే కొంచెం ఇనుము ఎక్కువగా ఉంటుంది. అనీమియా ఉన్న వాళ్ళలో ఇలాంటి ఎక్కువగా మంచిది. మనకి ఇంకోటి సహజంగా పళ్ళల్లో ఏంటంటే ఫ్రక్టోస్, మనకు న్యాచురల్గా దొరికే షుగర్, బయట మన ఆర్డినరీ షుగర్ కంటే కూడా పళ్ళల్లో నుంచి లభించే షుగర్ మనకు చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది, తర్వాత పిండి పదార్థం ఇది. మనకు కార్బోహైడ్రేట్స్ ఏంటంటే బాగా శక్తినిస్తుంది. మనం ఎప్పుడైనా బాగా ఆకలి ఉన్నప్పుడు ఒక అరటిపండు కానీ రెండు అరటిపండ్లు తింటే మనకు చాలా వరకు యాక్టివేట్
1: నిండిపోయినట్టు
0: అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ మనం ఆహారం తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఉదయం నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసే లోపు మధ్యలో కానీ ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ కంటూ టైం ఏం లేదు, పళ్ళు మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఇది అజీర్తి చేస్తుంది అలాంటివి అయితే ఏమి ఉండదు. ఇప్పుడు విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే మన కంటికి దోహదపడే పళ్ళు విషయానికి వచ్చేస్తే ఎక్కువగా మనకు అందుబాటులో ఉండేది అరటి, ద్రాక్ష, మామిడి, పప్పాయ, ఆరెంజెస్. తర్వాత కూరగాయల విషయంలో చిలగడ దుంప అంటాం మనం, స్వీట్ పొటాటో, ఇందులో కూడా ఎక్కువగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి కనీసం అంటే ఒక కప్పు గుమ్మడి 100 గ్రాములు గుమ్మడి తీసుకుంటే మనకు రోజు కావాల్సిన కంటే కూడా ఎక్కువ మోతాదులో మనకు విటమిన్ ఏ అందుతుందట. గుమ్మడి సీడ్స్ మనకు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఐరన్ రిచ్, ఫుల్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ మనం రక్తహీనత బాధపడే వాళ్ళకి గుమ్మడి విత్తనాలు మనం ఇంట్లో రోస్ట్ చేసుకొని పౌడర్స్ అంటే పొళ్ళులాగా ఏదైనా చేసుకొని తిన్నట్లయితే కూడా కొంతవరకు రక్తహీనత నివారించవచ్చు. ఇలాంటి వాటితో మనకు టమాటో కూడా, టమాటో పండు అని కూడా అంటాం మనం. సో టమాటో
1: కూరగాయగానే వాడతారు, పండుగానే
0: అంటాం. సో టమాటో కూడా మంచిది. సో అరటిలో ఏంటంటే మనకు అరటి మామూలు సమృద్ధిగా అన్ని కాలాలు అన్ని సీజన్స్లో దొరుకుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే కడుపులో మనకు అసిడిటీ అనేది తగ్గిస్తూ వైటమిన్ ఏ కానీ మిగతా పోషకాలు ఎక్కువగా అందిస్తుంది అరటి పండు. ద్రాక్ష విషయంకి వచ్చేవాటికి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ దీని ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఏంటి అంటే కంటి చూపుతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఎక్కువగా పెంచుతుంది పిల్లల్లో. పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే, కాబట్టి అందుకే అంటాం మనం పిల్లల్లో తట్టు పోసినప్పుడు కానీ ఎప్పుడైనా విటమిన్ ఏ అంటే మంచి ఫుడ్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినమని చెప్తూ ఉంటాం
1: తొందరగా
0: తగ్గడానికి ఏదన్నా సరే. అందుకు అట్లాంటి పళ్ళు ఏంటంటే ద్రాక్ష కానివ్వండి, అరటి, మామిడి. మామిడిలో ఫుల్గా విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది, అసిడిటీ కూడా తగ్గిస్తూ ఉంటుంది మామిడి పండు. ఆరెంజెస్ మనకు పుల్లటి పళ్ళు అంటే విటమిన్ సితో పాటు ఏ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి పళ్ళు మనం తరచూ తీసుకుంటుంటే కంటి చూపుతో పాటు ఇంకా కణాల అభివృద్ధి కూడా తోడ్పడుతుంది విటమిన్ ఏ అనేది. వీటితో పాటు మనకు మామూలుగా చర్మ సౌందర్యానికి బ్యూటీ పార్లర్కి ఎత్తుంటే కూడా ఇవి మనకు ఫేస్ ప్యాక్స్ కూడా యూస్ చేస్తుంటారు,
1: పళ్ళతో చేస్తుంటారు
0: సహజంగా. అది అంటే న్యాచురల్గా కెమికల్ ఏం లేకుండా. కాబట్టి చాలా రకాలుగా దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనం తినడం వల్ల కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంటుంది, ప్లస్ హెల్దీ స్కిన్ ఇస్తుంది, చర్మ వ్యాధుల్ని కూడా దరిచేరనియదు. అంతటి గొప్ప లక్షణం ఉంది విటమిన్ ఏలో. అలాగే మనం పప్పాయ తినడం వల్ల ఈ గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఏమైనా అవుతుంది
1: అబార్షన్ అవుతుందేమో అపోహ ఉంది జనాలు,
0: కానీ దీంట్లో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇది నష్టం జరగదు. ఒకటి ఏంటంటే పప్పాయి కాయలో మనకు పప్పైన ఎంజైమ్ ఉంటుంది,
1: అంటే పచ్చికాయలు
0: అది అంటే ఆవుల్లో అట్లా ఏంటంటే యూట్రస్ ని క్లీన్ చేసింది. సో అబార్షన్ అట్లాంటి వాటిలో అబార్షన్ జరిగే అవకాశం ఉంది. సో మనం పచ్చికాయలు ఇక్కడ తినం కాబట్టి పప్పైన ఉన్న ఇదేం తినం కాబట్టి పండు మాత్రం చాలా మంచిది.
1: పండిన తర్వాత పప్పైన ఉండదు,
0: మంచి విటమిన్ ఏతో ఉంటుంది అది. సో అది కెరోటిన్ మాకు ఆరెంజ్ కలర్ గా ఉంటుంది కదా పండిన. సో 100 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు ఒక కప్పు, కొంచెం తీసుకోవచ్చు ఏదైనా సరే పండ్లు. మనం ఇప్పుడు ఆపిల్ కానివ్వండి ఏదైనా సరే తినే మోతాదులో ఎక్కువ 100 గ్రామ్స్. ఇప్పుడు పిల్లలు అనుకోండి తిన్నా కూడా వాళ్ళకి
1: ఎలాంటి
0: ఉండదు, ప్లస్ వాళ్ళు పెరిగే ఇది ఉంటుంది కాబట్టి సరిపోతుంది,
1: ఇబ్బంది ఉండదు.
0: పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే మనం చేసే పనిని బట్టి కూడా ఒక్కొక్కసారి ఆధారపడి
1: ఆహారం
0: తీసుకోవాలి ఉంటుంది. పుచ్చకాయలు కూడా మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, మనకు సమ్మర్లో దొరుకుతుంది కదా ఎక్కువగా. అందులో అంటే విటమిన్స్తో పాటు ఇందులో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు బాడీకి వాటర్ కూడా కంటెంట్ కూడా అంతే అవసరం విటమిన్స్తో పాటు. అదే కాకుండా పీచు పదార్థం ఏంటంటే షుగర్ని తక్కువగా అంటే నెమ్మదిగా రిలీజ్ చేస్తుంటుంది బ్లడ్లో. మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్, పండ్లు ఎక్కువగా తీసుకోండి అనేసి చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి పళ్ళు తీసుకోవడం వల్ల కొంతవరకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అంజీరా చూడడానికి మనకు మామూలుగా కనిపిస్తుంది కానీ దీంట్లో చాలా రకాలుగా పోషకాలు ఉంటాయి, క్యాన్సర్ని నివారించే అంత మంచి పోషకాలు ఉంటాయి దీంట్లో. దీంతోపాటు బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, దగ్గును కూడా తగ్గిస్తుంది అంజీరం. సో ఇంత మంచి లక్షణం ఉంటుంది అంజీర పండు. ఇప్పుడు తరచూ మనకు కనిపిస్తూ ఉంటాయి అంజీర మార్కెట్లో, అది కూడా చాలా మంచిది.
1: ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్ని రకాల పళ్ళు అందరూ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు పళ్ళు అనేసరికి అవి తీయగా ఉంటాయి కదండి. కొంతమంది చెప్పేది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పళ్ళని తీసుకోకూడదు, పళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్తూ ఉంటారు కదా. అది ఎంతవరకు నిజమో, అసలు షుగర్ వ్యాధి కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి పళ్ళు తీసుకోవచ్చు?
0: షుగర్ వ్యాధి వాళ్ళు అంటే డైరెక్ట్ కొన్ని పీచు పదార్థం ఉన్న పళ్ళు ఉంటాయి కదా, జామకాయ కావండి, పప్పాయలు, కొంచెం పీచు పదార్థం ఉన్న పళ్ళు తీసుకోవాలి. సాఫ్ట్గా ఉన్న పళ్ళు కాకుండా ఇప్పుడు బనానాస్ ఉంటాయి, పీచు పదార్థం కొంచెం తక్కువ ఉంటుంది అరటిలో. ఇలాంటి వాటికంటే పీచు పదార్థం ఉన్న పళ్ళు కొంతవరకు తీసుకోవచ్చు, ఏం కాదు. అదేంటంటే రక్తంలో అది షుగర్ మెల్లిమెల్లిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంటుంది. సో పప్పాయి కానివ్వండి, జామ కానివ్వండి, ఇలాంటి పళ్ళు కొంచెం మోతాదులో తీసుకుంటూ ఉండొచ్చు. అంటే వెంట వెంటనే కాకుండా, ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి.
1: అలాగే ఇప్పుడు పళ్ళు అనేసరికి కొంతమంది పిల్లలు అయిష్టంగా ఉంటారు, తినడానికి ఇష్టపడరు డైరెక్ట్గా వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి పిల్లలు కూడా పెట్టచ్చు అని చెప్తారు కదా. ఏ విధంగా పిల్లలకి తినిపించచ్చు అంటారు ఈ పళ్ళని?
0: పళ్ళు అనేది మనకు అన్సీజన్లో మనం కూడా మనం తినాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పండు ఉంది మనకు వేసవి కాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మామిడి తాండ్ర ఎక్కువగా చేస్తుంటారు, బయట మనకు దొరుకుతుంది కదా మామిడి తాండ్ర రూపంలో, సేమ్ అది మామిడి పండు టేస్ట్ వస్తుంది, ఆ విధంగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే మామిడితో జామ్ చేయొచ్చు, నిల్వలు ఉంచవచ్చు, జాము, జెల్లీస్, స్క్వాషెస్ అంటే జ్యూసెస్ చేసి పిల్లలకి మనం అన్సీజన్లో కూడా ఇస్తే దాని యొక్క
1: ఫ్లేవర్
0: ఉంటుంది, ప్లస్ పోషక విలువలు కూడా మనం ఎప్పుడైనా సరే దాన్ని తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే అన్ని ఫ్రూట్స్, మామిడి ఒకటే కాదు, అన్ని ఫ్రూట్స్ ఏదైనా సరే మనం నిల్వ చేసుకునే ఆహార పదార్థాలు, జాము, జెల్లీ, స్క్వాషెస్ ఇలా చేసుకుని కూడా పిల్లలకి పెట్టవచ్చు.
1: అంటే కొన్ని కొన్ని పళ్ళు అనేవి ఒక సీజన్ లో మనకి ఎక్కువగా లభిస్తాయి కాబట్టి అవి ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని ఈ నిల్వ పదార్థాలుగా తయారు చేసుకుని మనం పిల్లలకి సంవత్సరం మొత్తం కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: కొంతమంది పిల్లలు ఇంట్లో ఆహారం ఉదయం పూట తినడానికి విసిగిస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళాలంటే, కాబట్టి అలాంటప్పుడు ఈ జామ్ మనం చపాతీలు కానివ్వండి, రొట్టెలు కానివ్వండి, వాళ్ళు ఉదయం పిల్లలకి జామ్తో పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. పళ్ళు డైరెక్ట్ తినడం ఇష్టం లేని పిల్లలకు ఇది కాకుండా చిన్నపిల్లలు ఇంకా మనకు ఎక్కువగా అంటే ఎప్పుడైనా జ్వరంతో బాధపడుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా పళ్ళు అనేది ఇట్లాంటి హాని చేయదు, జ్వరంలో కూడా పెట్టవచ్చు. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి కొద్ది కొద్ది మెత్తగా చేసి కొంచెం కొంచెం మనం ఏదైనా సరే పళ్ళు అనేది ఇస్తూ ఉండాలి. విటమిన్ ఏ డిఫిషియన్సీ అంటే ఈ లోపం రాకుండా చూడాలంటే ఇంట్లో ఖచ్చితంగా మనం స్థలం వీలున్నంత వరకు పెరటి తోటలో పప్పాయి కానివ్వండి, పప్పాయితో పాటు మనం ఇతర ఆకుకూరలు, కరివేపాకు, మునగ చెట్లు వేసుకొని కూడా మనం కంటి సమస్యల్ని,
1: అంటే ఆకుకూరల వల్ల కూడా విటమిన్ ఏ అనేది లభిస్తుందండి,
0: పుష్కలంగా ఉంటుంది ఆకుకూరలో.
1: ఒకవేళ పిల్లలకి కంటి చూపు సమస్య ఉంది అంటే మనకి ఎలా తెలుస్తుంది?
0: స్కూల్లో వాళ్ళు బోర్డు మీద టీచర్ రాసేటప్పుడు సరిగ్గా అనిపించదు వాళ్ళకి, మొత్తం తప్పులు తప్పులు రాస్తుంటారు. స్కూల్లో ఎప్పుడైతే మనకి మార్క్స్ తక్కువ రావడం, లేదా రైటింగ్లో ఏదైనా తప్పులు ఉన్నాయంటే అప్పుడు ఏదో సమస్య ఉంది అనేది ఒకటి గుర్తుపట్టవచ్చు. అప్పుడు పిల్లల్ని మనం పిలిచి అడిగినప్పుడు కనిపిస్తున్నాయి ఇది ఏంటి అని ఒకసారి మనమే ఇంట్లో టెస్ట్ చేసినా కూడా మనకు అర్థమైపోద్ది వాళ్ళ కంటి చూపు సమస్య ఉందనేసి. సో తర్వాత డాక్టర్ దగ్గర సంప్రదించడం, లేదా తరచూ వాళ్ళకి కంట్లో ఏదైనా జబ్బులు రావడం అలాంటివి ఉంటే కూడా మనం కంటి చూపు సమస్య ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
1: అప్పుడు ఈ కంటి చూపుకు సంబంధించినటువంటి ఇటువంటి పళ్ళన్ని కూడా వాళ్ళకి పెట్టినట్టయితే ఆ దృష్టి దోషం అనేది తగ్గి వాళ్ళ చూపు అనేది బాగా రావడానికి అవకాశం
0: ఉంటుంది.
1: నమస్కారం.
2: మీరింతవరకు పండ్లలో పోషక విలువలు డాక్టర్ ఎం దీప గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 6:50 కావస్తోంది. వ్యవసాయ సూచనలు వింటారు.
1: వరిలో కోత అనంతర పరిజ్ఞానం, అలాగే విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వరిలో కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, వరి వెన్నులు 80-90% పసుపు రంగుకు మారుతున్న సమయంలో పంటను కోసుకోవాలి. ఈ దశలో ధాన్యంలో 18-24% వరకు తేమ ఉంటుంది. తేమ శాతాన్ని తగ్గించేందుకు 2-3 రోజులు బాగా ఎండపెట్టాలి. తేమ శాతం 17 లోపు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కోత సమయంలో 1 వారం రోజుల ముందుగా నీరు తీసివేసి చేను ఆరబెట్టాలి. మంచు పదును వీడిన తర్వాత పంటను

కోసుకోవాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేను మీద ఉంటే గింజలపై పగుళ్లు వచ్చి నూకలయ్యే ప్రమాదం ఉంటుంది. అవకాశం ఉన్న చోట యంత్రాలతో కోత నూర్పిడి చేస్తే చెత్త, దుమ్ము, మట్టి బెడ్డలు వంటివి ధాన్యంలో తగ్గుతాయి. అలాగే విత్తనోత్పత్తి క్షేత్రంలో కంబైన్ హార్వెస్టర్తో కోత చేసేటప్పుడు రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. కల్లాల్లో లేదా ఆరుబయట ధాన్యం ఆరబెట్టేటప్పుడు పల్చగా పోయాలి. 5 సెంటీమీటర్ల మందం మించరాదు, తద్వారా తొందరగా ఎండుతుంది. ధాన్యాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఎండబెట్టినట్లయితే ధాన్యం నూకలయ్యే అవకాశం ఉంటుంది. ధాన్యం ఆరబోసిన తర్వాత కనీసం 4 సార్లు దున్నాలి లేదా రోజుకోసారి తిరగబోయాలి. 13 నుండి 14% వరకు విత్తనాన్ని ఆరబెట్టడం వలన నిల్వ సమయంలో చీడపీడల బారిన పడకుండా విత్తన నాణ్యత క్షీణించకుండా ఉంటుంది. సాధారణంగా దాల్వాలో పండించిన పంటలో నిల్వ సమస్యలు కొంత తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఈ పంటను పొడి వాతావరణంలో పండించడం జరుగుతుంది కాబట్టి. అదే సార్వాలో పండించిన పంటలో విత్తన నిల్వ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ విత్తన నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకున్నట్లయితే పంట కోత నుండి మళ్లీ విత్తుకునే వరకు విత్తన నాణ్యతను మంచిగా ఉంచడంలో విత్తన నిల్వ కీలక పాత్ర పోషిస్తుంది. జన్యురీత్యా అధిక నాణ్యత గల ఆరోగ్యకర విత్తనం ఎక్కువ కాలం పాటు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కష్టపడి పండించిన విత్తనాన్ని సరైన జాగ్రత్తలు పాటించి నిల్వ చేసినప్పుడు మాత్రమే విత్తన నాణ్యతను అధిక కాలం కాపాడుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా విత్తన తేమ శాతం, వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, విత్తనాన్ని నిల్వ చేసిన గది యొక్క ఉష్ణోగ్రత, అలాగే ఆర్ద్రత, విత్తన గోదాముల్లో చీడపీడల నివారణ, ఎలుకలు, పక్షుల యాజమాన్యం ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. నిల్వకు ముందు విత్తనాన్ని తాలు, ఆకులు, గడ్డి మొక్కలు లాంటివి లేకుండా ప్రాసెసింగ్ ద్వారా శుభ్రపరచుకోవాలి. విత్తనాలను సాధ్యమైనంత వరకు కొత్త సంచుల్లో నిల్వ చేసుకోవాలి. అది కుదరనప్పుడు సంచులను మలాథియాన్ 10 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో ముంచి ఆరబెట్టి ధాన్యం నిల్వకు వాడుకోవాలి. స్వల్పకాలిక నిల్వ కోసం అంటే 8 నుండి 9 నెలలు మాత్రమే నిల్వ చేసుకోవాలి అంటే కనుక 13 నుండి 14 తేమ శాతంతో గోనె లేదా గుడ్డ సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్యకాలిక నిల్వ కోసం అయితే కనుక 12 నుండి 16 నెలలు నిల్వ కావాలి అంటే 10 నుండి 12 తేమ శాతంతో పాలీలైన్ HDPE గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక నిల్వ కోసం అయితే కనుక 15 నుండి 24 నెలలు నిల్వ కావాలి అంటే 8 నుండి 10 తేమ శాతంతో 700 గేజ్ పాలిథీన్ సంచుల్లో నిల్వ చేసుకోవాలి. విత్తన నిల్వ గదిలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం అనుకూలంగా ఉంటే క్రిమికీటకాలు అసంఖ్యాకంగా పెరిగి విత్తన నిల్వకు నష్టం కలుగజేస్తాయి. గాలిలో 80% తేమ ఉంటే విత్తనంలో తేమ 15 నుండి 16% వరకు పెరిగి విత్తనాలు నాణ్యత కోల్పోతాయి. పొడి వాతావరణంలో 25% గాలిలో తేమ, అలాగే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు విత్తన నిల్వకు అనుకూలం. వాతావరణంలో ఆర్ద్రత 45% గాలిలో తేమ, 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు విత్తన నిల్వకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. విత్తనాన్ని గాదెల్లో గాని, పాత్రల్లో గాని లేదా ఎరువు సంచుల్లో గాని నిల్వ ఉంచరాదు. విత్తనాలను గుడ్డ సంచుల్లోనే నిల్వ ఉంచుకోవాలి. నిల్వ ఉంచే గదుల్లో పగుళ్లను, కన్నాలను సున్నంతో పూడ్చివేసుకోవాలి. గోడలు, గచ్చు మీద డెల్టామెట్రిన్ 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పాత విత్తనం, పురుగుల అవశేషాలు లేకుండా చెత్తని అంతా తీసి బాగా శుభ్రం చేసుకోవాలి. నిల్వ చేసే గదిల్లో గాలి అలాగే వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలంలో విత్తనానికి తేమ తగలకుండా సంచులను నేరుగా నేలపైన కాకుండా కొంచెం ఎత్తైన చెక్క లేదా ఐరన్ బల్లపై నిల్వ చేసుకోవాలి. సంచులను ఒకదానిపైన ఒకటి 8 నుండి 10 వరుసల ఎత్తు వరకు అమర్చుకోవచ్చు. మరీ ఎత్తుగా అమర్చకూడదు. రైతుల ఇళ్లలో విత్తనం నిల్వ చేసేవారు రసాయనక కీటక నాశనలను ఎక్కువగా వాడలేరు కాబట్టి కీటకాలను నియంత్రించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. వృక్ష సంబంధిత పదార్థాలైన వేపాకు, వేప నూనె, వేపగింజల పొడి, సీతాఫలం గింజల పొడి, పసుపు కొమ్ముల పొడి 2% ధాన్యంలో కలిపితే 6 నెలల వరకు పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. స్టాకింగ్ ఎత్తు విత్తనంకైతే కనుక 8 నుండి 10 వరుసలు మాత్రమే ఉండాలి. ధాన్యం కోసంలాగా 10 నుండి 15 వరుసలు ఉంచకూడదు. స్టాకింగ్ 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు మించరాదు. స్టాకింగ్ క్రింద డన్నేజీని 1.5 మీటర్ పొడవు, 0.9 మీటర్ల వెడల్పు సైజులో ఉంచుకోవాలి. 2 స్టాకుల మధ్యన సరైన దూరం అంటే పరిశీలించుకోవడం కోసం మాత్రమే ఉంచుకోవాలి. విత్తనం నిల్వలో

0: గాన్ 10 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా ఫెన్ప్రోపాత్రిన్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి, లేదా స్పైనోసాడ్ 45% ఎస్సి 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక 3 నెలలు పురుగు పట్టకుండా నియంత్రించుకోవచ్చు. గోదాములో ఉంచిన విత్తనంపై పురుగు పడితే ప్యూమిగేషన్ పెట్టడం ఒకటే మార్గం. కానీ ఈ పద్ధతిని సాంకేతిక నిపుణులు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. మిథైల్ బ్రొమైడ్ 10 నుండి 15 గ్రాములు ఒక ఘనపు మీటరు, లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలు 3 చొప్పున విత్తన సంచుల క్రింది భాగం దగ్గర పెట్టాలి. అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళల పైన 1 లేదా 2 చుక్కల నీరు వేయడం వలన బిళ్ళల నుంచి విడుదలయ్యే గ్యాస్ విత్తనంలో ఉన్నటువంటి చీడపిడలను చంపేస్తాయి. ఈ బిళ్ళల యొక్క వాయువులు ఎలుకలకు కూడా హానికరం. స్టాకింగ్ మొత్తం గాలిపోకుండా 1000 గేజ్ మందం ఉన్న టార్పాలిన్తో కప్పుకోవాలి. 1 వారం పాటు గోదాము లోపలికి గాలి చొరబడకుండా సీలు వేసి పెట్టాలి. తర్వాత గోదాము తలుపులు తెరిచి గాలి పోయేటట్లు చేయాలి. గోదాములు శుభ్రపరచుకున్నప్పుడు వచ్చిన చెత్తని తగలపెట్టాలి. శిలీంధ్రాలు ఆశించడం వలన రంగు మారి బూజు ఏర్పడి ముక్కు వాసన రావటం గమనించవచ్చు. శిలీంధ్రాలను అదుపులో ఉంచడానికి థైరం 2.5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకోవాలి. నిల్వ చేసే ధాన్యంలో ఎలుకలు ఆశించడం వలన కూడా గణనీయమైన నష్టం కలుగుతుంది. సాధారణంగా ఎలుకలు తినేవాటికన్నా 5 నుండి 10 రెట్ల వరకు ఎక్కువ పదార్థాన్ని నిరుపయోగం చేస్తాయి. ముందుగా గోదాములో ఎలుకల కన్నాలను గాజు ముక్కలు, రాళ్లు, సిమెంట్లతో మూసివేయాలి. ఎలుకల ఉనికిని గ్రహించుకుని సకాలంలో నివారణ మరియు నిర్మూలన చేపట్టుకోవాలి. ఎలుకల విసర్జితాలు, బొరియలు, అవి కొరికిన వస్తువులు, నడిచిన దారులు, నూనెచారలను బట్టి వాటి ఉనికిని గ్రహించుకోవాలి. 3 నుండి 4 జిగురు ఎర్రలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలి. గిడ్డంగి డ్రైన్లను ఇనుప జాలీలతో మూసివేయాలి. చెట్ల కొమ్మలు, వైర్లు గిడ్డంగులపైకి వాలకుండా చూసుకోవాలి. ఎలుకల నివారణలో రసాయనాలదే కీలక పాత్ర. జింక్ ఫాస్ఫైడ్ 2% మందును విషపు ఎరకు వాడేటప్పుడు ముందుగా 3 నుండి 4 రోజుల పాటు విషం లేని ఎరతో మచ్చిక చేసుకోవాలి. విషపు ఎర తిన్న ఎలుకలు 1 రోజులో చనిపోతాయి. ఈ ఎరను 3 నుండి 4 సార్లు వాడుకోవచ్చు. బ్రోమోడయోలిన్ ఎర మందు పౌడర్ రూపంలో లభిస్తుంది. విషపు ఎరకు 2% మందు, దానితోపాటు 2% నూనె, దానితోపాటుగా 96% నూకలతో తయారు చేసుకోవాలి. చనిపోయిన ఎలుకలను, మిగిలిన విషపు ఎరలను భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా పంట కోతానంతరం తగు జాగ్రత్తలను పాటించి ధాన్యం విత్తన నిల్వలో తగు మెళకువలు పాటించడం వలన రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నాణ్యమైన విత్తనం రైతులకు అందించగలిగినచో ఆహార భద్రత, అలాగే ఆర్థిక పరిపుష్టి పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: అన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు, ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: కార్యక్రమాల వివరాలు వింటారు. ఏడు గంటల 7:15 పంట సీమలు కార్యక్రమంలో చెరకు సాగులో ప్రధాన యాజమాన్య పద్ధతులు ప్రసంగీకులు.

డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి. రెండవ అంశం జానపద గీతం. మూడవ అంశం విశేషాలు. కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి, ఈ అంశం గురించిన విశేషం వింటారు. 7:45 చిత్రగీతాలు. 8:15 ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణలో భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయ చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ జాగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. 8:40 దేశభక్తి గీతం. 8:40

0: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా

0: 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా, వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల पर्यटन निमित्तं ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్లో భారత జంట జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: ఈనాటి పంటసీముల కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో చెరకు సాగులో ప్రధాన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
5: ఆంధ్రప్రదేశ్లో చెరకు సుమారు 17.3 వేల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాము. చెరకు పంట ద్వారా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు, అంటే పంచదార, బెల్లం, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. చెరకులో అధిక చెరకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు, ఎంచుకునేటటువంటి రకాలు, సాగు చేసే భూమి, సాగు పద్ధతులు, మనం చేపట్టేటటువంటి సస్యరక్షణ, మనం వాడేటటువంటి సాగు నీరు అనేవి ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇక చెరుకు పంటకు కావలసినటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చెప్పుకున్నట్లయితే, ఎక్కువ సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెరుకు ఏపుగా పెరుగుతుంది. రాత్రి కన్నా పగటి వేళలో అధికంగా ఉంటే పెరుగుదల బాగా ఉంటుంది, అంటే జూన్ జూలై మాసాలలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణం ఉంటే రసంలో పంచదార పెరుగుదలకు ఎంతో అనుకూలం. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో, అంటే నవంబర్ నుండి మొదలుకొని డిసెంబర్, జనవరిలలో ఈ పంచదార శాతం అధికమయ్యేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రెండో విషయం, మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎన్నుకునేటటువంటి రకాలు. మనం ఎన్నుకునే రకాలు మనం సాగు చేసే పరిస్థితులకు అనుకూలమైనటువంటివి అయి ఉండాలి. అటువంటి రకాలను ఎన్నుకోవాలి. అంటే వివిధ రకాలైనటువంటి పరిస్థితులలో మనం సాగు చేస్తూ ఉండొచ్చు. అంటే నీటిపారుదల కింద కానీ, వర్షాధార పరిస్థితులలో కానీ, లేదా మనం వ్యవసాయం చేసేటటువంటి భూములు చౌడు భూములు అయినప్పుడు, ఇట్లా వివిధ రకాల పరిస్థితులకు వాటికి అనుగుణంగా మనం రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లేదా ఆశించినటువంటి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక సాగు చేసే నేలల స్వభావం గురించి చెప్పుకున్నట్లయితే, సాగు చేసే నేలకు నీటి సదుపాయం బాగా ఉండి మెరక భూములు అయి ఉన్నట్లయితే మిక్కిలి అనుకూలమైనవి. లవణ పరిమితి నేలలో 2 మిల్లీమోల్స్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. క్షారభూములు అయినట్లయితే జిప్సం వేసి అభివృద్ధిపరచి తర్వాత మాత్రమే ఈ చెరకు నాటుకోవాలి. ఇక ప్రథమ కృషి నేల తయారీ గురించి చెప్పుకున్నట్లయితే, నేలను 25 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తటి దుక్కి చేయాలి. 4 నుండి 6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నులు బాగా ఆరి పొడి చేసినటువంటి ఫిల్టర్ మడ్డి వేసి బాగా కలియదున్నాలి. ఆ తర్వాత మాత్రమే చదును చేసినటువంటి ఈ నేలల్లో కాలువలను, బోదెలను రిడ్జ్మార్తో కానీ లేదా రెక్క నాగలితో కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కాలువల వెడల్పు 30 సెంటీమీటర్లు, లోతు 20 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇక మనం సాగు చేసేటటువంటి రకాలను బట్టి చాళ్ళ మధ్య దూరం అనేది పెట్టుకోవాలి. మనం సాగు చేసేటటువంటి రకం స్వల్పకాలిక రకం అయినప్పుడు 80 సెంటీమీటర్ల మధ్య దూరం ఉండేటట్లు, మధ్యకాలిక రకాలు అన్నట్లయితే 90 సెంటీమీటర్లు ఉండేటట్లు, అలా కాకుండా వర్షాధారంగా నాటేటటువంటి చెరుకు, అంటే ఆలస్యంగా నాటేటటువంటి పరిస్థితులలో చాలుకు 60 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు చేసుకోవాలి. ఇక విత్తనం ఎంపిక గురించి చెప్పుకున్నట్లయితే, ఈ విత్తనం ఎంపిక సరైనదే అయినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి దిగుబడి ఎక్కువ పిలకలు వచ్చి మంచి గడ సైజు వచ్చి మంచి దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది. అందుకు గాను పూత పూయని చెరుకు గడల చివరి భాగం నుంచి ఆ బడ్స్ బాగా మొలకెత్తేటటువంటి స్వభావం ఉంటుంది. అలా కాకుండా 7 నుంచి 8 నెలల వయసు గల లేవడి తోటల చెరుకును కూడా ఎన్నుకొని ఆ చెరుకును 3 కళ్ళ ముచ్చలుగా కొట్టి విత్తనంగా వాడుకోవచ్చు. ఇందులో మనకు ఎక్కువ మొలక శాతం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ముచ్చలు అంటే ఎకరాకు 16,000 3 కళ్ళ ముచ్చలను ఉండేటట్లు చూసుకొని పొలంలో నాటుకోవాలి. ఈ ముచ్చల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి పురుగులు తెగుళ్ళు ఏవైనా ఉంటే వాటిని నివారణకు సీడ్ ట్రీట్మెంట్ అంటాం. కార్బెండిజమ్ మరియు డైమిథయట్ ద్రావణంతో కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ ద్రావణంలో కానీ 15 నిమిషాలు ముంచి నాటినట్లయితే పులుసు పురుగు అనాశకుళ్ళు తెగులు ఈ పొలంలో రాకుండా అరికట్టవచ్చు. ఇక లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోటల నుంచి సేకరించిన గడలను 3 కళ్ళ ముచ్చలుగా చేసి అటువంటి పరిస్థితుల్లో నాటేటప్పుడు వేడి నీటిలో లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో విత్తన శుద్ధి చేయాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా కాటుక తెగులు కానీ గడ్డి దుబ్బు తెగులు కానీ ఆకుమాడు తెగులు కానీ రాకుండా అరికట్టవచ్చు. ఇక నాటే సమయం గురించి చెప్పుకున్నట్లయితే మనం సాగు చేసేటటువంటి ప్రాంతాన్ని బట్టి నాటే సమయం అనేది ఉంటుంది. ఇదే కోస్తా ఆంధ్రాలో అయితే జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో నాటేందుకు అనుకూలమైనటువంటి సమయం. అదే రాయలసీమ ప్రాంతంలో అయితే జనవరి ఫిబ్రవరిలోనూ నాటుకోవచ్చు. ఇక నాటే విధానం గురించి చెప్పుకున్నట్లయితే మనం ఎన్నుకున్నటువంటి రకాన్ని బట్టి 80 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్ల చాళ్ళ దూరం ఉంచేటట్లు రూపొందించుకొని ఈ చాళ్ళలో నీళ్లు పెట్టి నీరు భూమిలో ఇంకిన తర్వాత వెనుకకు నడుచుకుంటూ అన్ని కళ్ళను పక్కలకు ఉండేటట్లు 2.5 సెంటీమీటర్ల లోతు మించకుండా నాటుకోవాలి. అదే జంట చాళ్ళ పద్ధతిలో నాటే సమయంలో కాలువల మధ్య 60 సెంటీమీటర్లు జంటల మధ్య 120 లేదా 150 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చెరుకును కూలీలతో నరికే కంటే మిషన్ల ద్వారా నరికి వ్యవసాయం చేసినప్పుడు కొద్దిగా తక్కువ ఖర్చుతో చెరుకు పండించేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల చాళ్లకు చాళ్లకు మధ్య మినిమం 150 సెంటీమీటర్లు ఉండేటట్లు నాటుకున్నట్లయితే అంటే దూరపు చాళ్ళ విధానంలో నాటుకున్నట్లయితే చెరుకు నరుకుటకు మెషిన్లను ఉపయోగించి కూడా ఈ చెరుకు సాగు చేసుకోవచ్చు. ఇక చెరుకు నాటే విధానం గురించి చెప్పుకున్నట్లయితే చెరుకును వివిధ పద్ధతుల ద్వారా నాటేటటువంటి అవకాశం ఉంది. అంటే మొదటగా నేలను బోదెలు కాలువలు చేసి ఆ కాలువలో చెరుకు నాటడం కానీ లేదా జంట చాళ్ళ పద్ధతిని అవలంబించి కానీ లేదా 2 చాళ్ళకు 1 చాలు విడిచి నాటేటటువంటి పద్ధతి కానీ ఇంకా వలైపు లేదా గుంతల పద్ధతి. అంటే కొన్ని పరిస్థితులలో నేలలు వాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు నిలవకుండా వర్షపు నీరు కానీ మనం బోర్ల ద్వారా పెట్టే నీరు కానీ నిలవకుండా పారే పరిస్థితులలో వలైపు లేదా గుంతల పద్ధతిని అవలంబించి కూడా చెరుకు సాగు చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ వీటన్నిటిలో కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా చాళ్ళు కాలువలు బోదెలు పద్ధతి ఎక్కువగా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చేసినప్పుడు ఈ బోదెలు కాలువలలో ఏదైనా ఎక్కువ వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు కాలువల ద్వారా మనం బయటికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక చెరుకులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఎరువుల యాజమాన్యం. ఈ ఎరువుల యాజమాన్యం సరైనదిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆశించినటువంటి దిగుబడి వస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే చెరుకు ఎక్కువ కాలం పాటు మనకు నేలలో ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి పంటకు కావలసినటువంటి తగిన మోతాదులో ఈ ఎరువులను వాడినప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి దిగుబడులు వస్తుంది. అంటే మనం ఏదైనా ఈ రసాయన ఎరువులు వేయాలనుకున్నప్పుడు నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులు వేయాల్సినటువంటి ఆ పరిస్థితులలో భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి మాత్రమే ఈ సిఫారసు చేసినటువంటి ఎరువులను వాడుకోవాలి. అంటే సిఫారసు చేసినటువంటి ఈ రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా ఈ రసాయన ఎరువులతో పాటు మనం ముందుగా చెప్పుకున్నటువంటి సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ ఫిల్టర్ మడ్డి కానీ లేదా వర్మీ కంపోస్ట్ తప్పనిసరిగా నాటే ముందు పొలం తయారీలో వేసుకోవాలి. ఈ విధంగా సేంద్రీయ ఎరువులు రసాయన ఎరువులు రెండూ కలిపి వేసినప్పుడు మాత్రమే మొక్కకు కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి మూలకాలను తీసుకొని మొక్క పెరిగే దశలో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నేలలో ముఖ్యమైనటువంటి పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి, అంటే మన భూసార పరీక్ష ఫలితాలలో ఈ నత్రజని, భాస్వరం, పొటాష్లు మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని ఎప్పుడైతే సూచించబడుతుందో అప్పుడు మాత్రమే మనకు సిఫారసు చేసినటువంటి ఎరువుల మోతాదు వేసుకోవాలి. ఇక సిఫారసు చేసేటటువంటి ఎరువుల మోతాదు ఏ విధంగా ఉంటుంది అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఒక విధంగాను, అదే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో మరొక రకంగాను ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల యొక్క మోతాదు అనేది సిఫారసు చేయడం జరిగింది. మొదట చెప్పినటువంటి ఈ జిల్లాలలో 67 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఇవన్నీ కూడా ఒక ఎకరంకి వేసుకోవాలి. అదే రాయలసీమ జిల్లాల్లో అయితే 90 కిలోల నత్రజని, 45 కిలోల భాస్వరం, 45 కిలోల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులను ఒక ఎకరాకి వాడి మనం ఆశించినటువంటి దిగుబడి పొందేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రసాయన ఎరువులు వాడేటటువంటి సమయం, ఎరువు ఏ సమయంలో వేసుకోవాలి అంటే మొత్తం భాస్వరం, పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని అన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా నాటే సమయంలోనే వేసుకోవాలి. ఇక నత్రజని ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఈ నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసుకొని, అంటే మనకు సిఫారసు చేసినటువంటి నత్రజని ఎరువు 67 కిలోలు అనుకుంటే దాన్ని 2 సమభాగాలుగా చేసుకొని 45 కిలోలప్పుడు ఒక సగభాగము, మిగిలిన సగభాగము తరువాత 90 రోజుల్లో వేసుకొని, ఈ వేసేటటువంటి పద్ధతి కూడా, అంటే ఈ మొక్కల యొక్క మొదళ్ళ వద్ద 7 నుంచి 7.5 సెంటీమీటర్ల లోతులో చిన్న గోతిలాగా చేసి వాటిలో ఈ ఎరువులు వేసి మట్టి కప్పినప్పుడు మనం వేసినటువంటి ఈ రసాయన ఎరువు ఎటువంటి లాసెస్ లేకుండా మొక్క సమర్థవంతంగా తీసుకొని ఏపుగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ ఎకరాకు 8 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు అనేటివి వేసుకుంటాము. ఈ భూసార పరీక్ష ఫలితాలలో ఒకవేళ మన యొక్క నేల తక్కువ, అంటే సిఫారసు చేసినటువంటి ఎరువులు 30% అధికంగా వేసుకోవాలి. అలా కాకుండా ఈ భూసార పరీక్ష ఫలితాలలో మన యొక్క నేలలో పోషకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయనుకున్నప్పుడు 30% పెంచి వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఎరువుల యాజమాన్యం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆశించినటువంటి దిగుబడులు వస్తాయి. ఇదే కాకుండా మనకు జీవ సంబంధమైనటువంటి ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, అంటే నత్రజని అందించేందుకోసం, అదేవిధంగా భాస్వరాన్ని అందించేటటువంటి ఫాస్ఫోబ్యాక్టీరియం లేదా మైకోరైజా, అలాగే పొటాషియం కొరకు పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా ఎకరాకు 4 కిలోల చొప్పున నాటేటప్పుడు మరియు 45 రోజుల లోపు, ఈ విధంగా, అంటే ఏదైనా ఈ ఎరువులని 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి బాగా వృద్ధి చెందిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఎకరానికి 45 రోజులప్పుడు ఒకసారి, నాటేటప్పుడు ఒకసారి వేసుకొని నత్రజని అందించేటటువంటి ఈ రసాయన ఎరువుల యొక్క మోతాదును మనం కొద్ది వరకు తగ్గించుకోవచ్చు. ఇక సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే మొక్క పెరుగుదల దశలో వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషక లోపాలు గమనించడం జరుగుతుంది. అంటే ఆ లోప లక్షణం బట్టి ఆ లోపం జింకు లోపమా లేక ఇనుపధాతు లోపమా లేదా మ్యాంగనీస్ లోపమా అనేది నిర్ధారించుకొని వాటికి సంబంధించినటువంటి సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసి ఆ లోప లక్షణాలను నివారించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మొదటగా జింకు లోపం గురించి చెప్పుకున్నట్లయితే ఈ జింకు లోపం కనిపించినటువంటి మొక్కలలో ఆకుల ఈనల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. ఇక దుబ్బు చేయడం కూడా నిలిచిపోతుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ పిలకలు ఏవైతే ఉంటాయో అవి నిర్వీర్యంగా ఉంటాయి. ఈ లోపం కనిపించినటువంటి ఈ తోటలలో ఈ లోప నివారణకు గాను లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ జింకు ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక ఇనుపధాతు లోపం గురించి చెప్పుకున్నట్లయితే, ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారతాయి. ఈ లక్షణాలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. కావున ఈనెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులు పొడవున చారలు ఏర్పడతాయి. ధాతులోపం ఉధృతంగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారిపోతాయి. ఈ ఇనుపధాతు లోపం కనిపించినటువంటి వెంటనే ఈ లోప నివారణకు గాను మనం ఫెర్రసల్ఫేట్ లేదా అన్నబేది అంటాం. అన్నబేదిని 10 లీటర్ల నీటికి 100 గ్రాములు కలిపి వీటితో పాటు ఒక నిమ్మబద్ద కానీ లేదా 10 గ్రాముల నిమ్మ ఉప్పు కానీ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుపధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మ్యాంగనీస్ లోప లక్షణాల గురించి చెప్పుకున్నట్లయితే, చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయినటువంటి పసుపు లేదా తెలుపు రంగు చారలు ఈనెల పక్కన కనపడతాయి. ఈనెల మధ్య తెల్లగా మారినటువంటి ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువుగా చీల్చినట్లు కనపడుతుంది. ఈ మ్యాంగనీస్ లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ కలుపుకొని ఈ చెట్టు మొక్క అంతా బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకొని మ్యాంగనీస్ లోపాన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా సిఫారసు చేసినటువంటి రసాయన ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను భూసార పరీక్షలను అనుసరించి వాడుకోవడము, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు లోపము, ఇనుము, మ్యాంగనీస్ లోపాన్ని నివారించుకున్నప్పుడు మాత్రమే చెరుకులో అధిక దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చెరుకులో ముఖ్యంగా చెప్పుకోవాలనేటువంటి యాజమాన్య పద్ధతి కలుపు నివారణ మరియు అంతర కృషి. ఈ కలుపు నివారణలో ముచ్చెలు నాటినటువంటి 3 రోజులలోపు అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 2 కిలోలు లేదా మెట్రిబుజిన్ అనేటటువంటి కలుపు నాశిని ఎకరాకి 600 గ్రాములు 200 లీటర్లలో కలిపి పొలమంతా పిచికారీ చేసి దాదాపు మనం నాటిన సమయం నుండి నెల వరకు కలుపు నివారించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక తోట నాటిన నెల తరువాత 20 నుంచి 25 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు గొర్రుతో కానీ దంతితో కానీ అంతర్ కృషి చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కూడా వెడల్పాటి మొక్కలు మన పొలంలో కనపడినప్పుడు ఎకరాకు 2,4-D సోడియం సాల్ట్ అనేటటువంటి కలుపు నివారిణి, దీనితో పాటి గ్రామాక్సోన్, అంటే 2,4-D సోడియం సాల్ట్ అయితే ఎకరాకి 1.8 కిలోలు, గ్రామాక్సోన్ను ఎకరాకి 1 లీటరు, ఈ 2 కలుపు నాశినలను 200 లీటర్లో కలిపి వరుసల మధ్య పైరుపై పడకుండా 20 రోజులప్పుడు 60 రోజులప్పుడు పిచికారీ చేసుకున్నప్పుడు మనం పొలంలో ఉన్నటువంటి ఈ వెడల్పాటి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మిశ్రమం పిచికారీ చేసేటటువంటి సమయంలో ఈ మందు అనేది మన పైరుపై పడకుండా చూసుకోవాలి. ఇక ముచ్చనాటినటువంటి 20 రోజున 90 రోజున మెట్రిబుజిన్, 2,4-D సోడియం సాల్ట్, మెట్రిబుజిన్ అయితే 400 గ్రాములు, 2,4-D సోడియం సాల్ట్ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయటం వలన కూడా పొలంలో ఉన్నటువంటి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పిచికారీ సమయంలో మనం ముందు చెప్పుకున్నప్పుడు మొక్కల మీద పడితే మొక్కకు హాని కలిగేటటువంటి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మెట్రిబుజిన్, 2,4-D సాల్ట్ పిచికారీ చేసేటప్పుడు మనకు మొక్క మీద పడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక చెరుకు సాగు చేసేటువంటి భూమిలో తుంగ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తుంగ నివారణకు గాను మొక్కలు నాటిన 25 నుండి 35 రోజులకు హాలోసల్ఫిరాన్ 75% WG 40 గ్రాములు ఎకరాకు 200 లీటర్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తీగజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ముచ్చనాటినటువంటి 75 రోజులకు ఆల్మిక్స్ అనేటటువంటి కలుపు మందును ఎకరానికి 8 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి చాళ్లలో మొక్కల పక్కన పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసుకొని మనం ఈ చెరుకు సాగులో కలుపు నివారణ సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఇక చెరుకు తోట వయసు 4 నెలలప్పుడు అంటే జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మధ్య లేదా మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. ఈ విధంగా మట్టి ఎగదోయడం వల్ల చెరుకు గడ పెరిగిన తర్వాత పడిపోకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇక పంట పెరుగుదలను బట్టి 2-3 సార్లు జడ చుట్టు పద్ధతి ద్వారా చెరుకును నిలగట్టాలి. అంటే ఎక్కడైతే ఎక్కువ వర్షపాతము గాలులు ఉన్నప్పుడు చెరుకు పడిపోయేటటువంటి అవకాశం ఉంది. దీని నివారణకు జడ చుట్టేటటువంటి పద్ధతి అవలంబించాలి. ఇక మొక్క తోటల్లో చెరుకు నాటినటువంటి 3వ రోజున చెరుకు చెత్తను నేలపై పరుచుకున్నట్లయితే ఈ చెరుకు చెత్త నేలలో కుళ్ళి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పీక పురుగు ఉధృతిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా నేలలో తేమ త్వరగా ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఈ విధంగా చేసుకొని ఈ కలుపు నివారణ చేసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే పంట మొదటి 4 నెలల్లో అంటే బాల్య దశ అంటాము, బాల్య దశలో 6 రోజులకు ఒకసారి మరియు పక్వ దశలో అంటే నవంబర్ డిసెంబర్ జనవరి అంటే చెరుకు నరికేటటువంటి సమయంలో 3 వారాలకు ఒకసారి నీరు పెట్టుకుంటే చెరుకు పెరుగుదలకు ఎంతో సహాయంగా ఉంటుంది. ఇక బిందు సేద్య పద్ధతి అవలంబించినటువంటి పరిస్థితులలో నీరుని ఎంతో సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ జంటచాల పద్ధతిలో చెరుకు సాగు చేసి బిందు సేద్యానికి అయ్యేటటువంటి ఖర్చును దాదాపు 50% వరకు తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా నీటి ఎద్దడి పరిస్థితులలో చెరుకు నాటినటువంటి 3వ రోజున మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎకరాకి 1-1.5 టన్నుల చెరుకు చెత్త కప్పడం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడం జరుగుతుంది. ఈ విధంగా మనం అందించినటువంటి నీరు సమర్థవంతంగా మొక్క తీసుకొని మనకు ఆశించినటువంటి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక చివరగా చెరుకు తోట నరకడం గురించి చెప్పుకున్నట్లయితే పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే చెరుకును భూమట్టానికి నరకాలి. ఈ విధంగా నరికినటువంటి చెరుకు అంటే భూమట్టానికి నరికినప్పుడు మాత్రమే అధిక సుక్రోజ్ పర్సెంటేజ్ ఉండి చెరుకులో మనకు ఫ్యాక్టరీ నుండి అధికంగా షుగర్ రికవరీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక నరికిన చెరుకు నుండి ఎండు ఆకులు ఆకు తొడిమలు తొలగించి శుభ్రమైనటువంటి చెరుకును మాత్రమే గానుగ ఆడటం చేయాలి. ఇక నరికినటువంటి 24 గంటల లోపే గానుగ ఆడితే మంచిది. అలా కాకుండా లేట్ అయినప్పుడు రస నాణ్యత తగ్గి పంచదార బెల్లం రికవరీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం చెరుకులో విత్తనం ఎంపిక నుండి నేల తయారు చేయడం, కలుపు నివారణ, ఎరువులు వాడడం, నీరు పెట్టడం మరియు అంతర కృషి ఇవన్నీ కూడా తగిన సమయంలో చేసినప్పుడు మాత్రమే మనం చెరుకులో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ఇక చివరగా తోట నరికేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని చెరుకును భూమట్టానికి వరకు నరికేసి అధిక దిగుబడితో పాటు అధిక పంచదార శాతం రికవరీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి చెరుకులో మంచి నాణ్యమైనటువంటి మరియు అధిక దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంది.
4: చెరుకు సాగులో ప్రధాన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కృష్ణాజిల్లా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి గురించిన విశేషాలు వింటారు.
1: మన రాష్ట్రంలో కొబ్బరిని ఆశిస్తూ ఎక్కువ నష్టం కలగజేస్తున్న పురుగులలో ఇరియోఫిడ్ జాతికి చెందిన నల్లి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దీని లక్షణాలను ఏ విధంగా గమనించాలి అంటే, సాధారణంగా 2 నుండి 3 నెలల వయస్సు కలిగిన లేత పిందెలను ఈ నల్లి ఎక్కువగా ఆశిస్తుంది. ముచ్చిక కింద ఉన్న మెత్తని ఎదిగే కణజాలము వద్ద ఈ పురుగులు వేల సంఖ్యలో గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల మొదట తెల్లని చారలు పొడవుగా ఏర్పడతాయి. తరువాత పసుపు లేదా గోధుమ రంగు ముక్కోణాకారపు మచ్చలు ముచ్చిక నుంచి కాయ కింద వైపు వ్యాపిస్తాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారి చర్మం ఎండి నిలువుగా పగుళ్లు ఏర్పడి గజ్జికాయల్లాగా మారతాయి. పగుళ్ల నుండి కొన్నిసార్లు జిగురు కూడా వస్తుంది. దీని నష్టాన్ని ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే, నల్లి సోకిన పిందెలు రాలిపోతాయి లేదా కొబ్బరికాయలు ఎదుగుదల లేక గిరసపారి వాటి పరిమాణం తగ్గుతాయి. కాయ పరిమాణం తగ్గుటచే కొబ్బరి దిగుబడి దాదాపు 25% తగ్గుతుంది. కొబ్బరి దిగుబడి నాణ్యత కూడా తగ్గుతాయి. నల్లి సోకిన కాయలపై పీచు గట్టిపడి పీచు పరిశ్రమకు పనికిరాకుండా పోతుంది. నల్లి సోకిన కాయలకు మార్కెట్లో తగిన వెల రాదు. ఈ నల్లి పురుగు యొక్క జీవిత చరిత్రను గమనించినట్లయితే గోధుమ రంగులో సన్నని దారం పోగులాగా ఉంటుంది. తలవైపు 2 జతల కాళ్ళు ఉంటాయి. ఈ నల్లి కేవలం సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తుంది. కొన్ని వేల సంఖ్యలో పిందె ముచ్చిక కింద చేరి గుంపులుగా నివసిస్తాయి. కొబ్బరి పూలలో అండాశయం దగ్గర కూడా నివసిస్తాయి. తల్లి నల్లి 20 నుండి 100 గుడ్ల వరకు పెడుతుంది. గుడ్లు పొదగబడి 7 నుండి 10 రోజుల్లో పురుగ్గా మారతాయి. ముచ్చిక కింద నల్లుల సంఖ్య చాలా ఎక్కువైన ఎడల అవి కాయ లేక పిందె ఉపరితలంపై స్థిరపడతాయి. దీని యాజమాన్య పద్ధతుల గురించి మనం చూసుకున్నట్లయితే, నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను కాయలను నాశనం చేసుకోవాలి. వేపపిండి 5 నుండి 10 కిలోల చొప్పున ఒక చెట్టుకు సంవత్సరానికి వేసుకోవాలి. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులను పచ్చిరొట్టె ఎరువులను విరివిగా వాడాలి. నల్లి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 కిలో వరకు అదనంగా ఇవ్వాలి. వేప సంబంధమైన అజాడి రక్తిన్ 10,000 PPM 5 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి గెలలపై పిచ్చుకారీ చేయటం వల్ల ఈ నల్లిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1 సంవత్సరంలో 3 సార్లు చేయాలి.
0: కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి గురించిన విశేషాలు మీరెంతవరకు విన్నారు?

ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా అందాల ఓ చిలుక ఈ చిత్రం నుండి పాట వినండి.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: చిరుజల్లు చిత్రానికి ఉదిత్ నారాయణ్ విశాల కలిసి పాడిన పాట వింటారు.

0: దేవుండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇష్యూ
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట బాబీ చిత్రానికి మనో పాడిన పాట.
2: పుల్లన్నీ పుల్లట్టు పంటి కంటగానే జీవజచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: మీరు విన్న పాట హాయ్ చిత్రానికి రాజేష్ సుజాత గానం.
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
2: కోట్లాది గుండెల చప్పుడుగా,
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు,
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం.
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.
0: శ్రోతలకు ఒక గమనిక. మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది, అనగా రేపు ఉదయం. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. సూచన విన్నారు.

0: ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అమ్మయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు, కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో కళా సాహిత్యాలకు పెద్ద పీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి నా కంఠస్వరాన్ని సాటి శ్రోతలకు వినిపించడం, రెండు నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. తిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. నేను రాసుకుపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరా లేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమైన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము, కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైకు, పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981 కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991 అనంతపురంలోని ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకుడు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో రెండు వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్లలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం 3 రకాలైనది. ఒకటి నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు, రెండు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు, మూడవది అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో 6 సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్రవాంగ్మయ చరిత్ర సంగ్రహము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిధానము, సర్దేశాయి తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన 6 అంశాల మీద అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ 6 వాచకాల మీద ప్రసంగించటం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విలవిలలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టు మచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా కవితలను 2 ప్రపంచాలు అనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యము మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది, అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుపు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక 2 ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కవిత్వ వేది కల్లూరు వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, కుంటుమధ్య శేష శర్మ, ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరీపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత్వ విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం స్త్రీ ఉన్నతీకరించిన వీర బ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన కోతులూరి వీర బ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో వీరబ్రహ్మం గారు స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020 సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను, సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరము చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కన్వీనర్ గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, సి మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, ఉరకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9 ఏప్రిల్ రాత్రి 7:30 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 నవంబర్ 12 ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 అక్టోబర్ 6 గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను. వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 మే నెల 27 సాయంత్రం 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పులకించిపోయి నేను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలలో కూడా అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో ఒకసారి 2 పర్యాయాలు నేను ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా అనే పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది. అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కాని నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
4: జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బసావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీదీ ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ధి, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: Goa is a beautiful state. It is a living civilization shaped by the centuries of cultural exchange, intellectual openness, maritime enterprise and social harmony. Today we gather to celebrate the remarkable journey of a land that has always stood at the confluence of heritage, progress, tradition and modernity, local pride and global outlook.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య, వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉयल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
3: ये जो चैट बॉट लॉन्च किया गया है 22 भाषाओं के अतिरिक्त दूसरी भाषाओं को भी इसमें शामिल करने का की प्रक्रिया प्रारंभ कर दी है, ताकि नागरिक को सुविधा रहे और विशेषकर वो नागरिक जो पढ़ने लिखने में शायद इतना सामर्थ्य ना रखते हों या जो दिव्यांग हैं या जो बहुत बुजुर्ग हैं उनको ईज ऑफ यूजिंग द ग्रीवेंस मैकेनिज्म रहे, बल्कि मैं तो ये कहूंगा एक वाक्य में कि दिस चैट बॉट इज डेमोक्रेटाइजेशन ऑफ गवर्नमेंट ऑफ इंडिया ग्रीवेंस रिड्रेसल।
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల రెండవ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేట్ కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డిఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ ఋతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000 రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆప్కీ కసమ్, ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట. గీత రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. చిత్ర జగత్ కార్యక్రమంలో పాత హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కభీ కభీ, ఈ చిత్రానికి ముఖేష్, లతా మంగేష్కర్ పాడిన పాట, సంగీతం ఖయ్యం.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: మిలాన్ ఈ చిత్రానికి ముఖేష్ లతా మంగేష్కర్ పాడిన పాట, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

करे शोर। अरे बाबा, शोर नहीं, शोर, शोर, शोर।

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

చిత్ర జగత్ కార్యక్రమంలో చివరిగా రామ్ తేరీ గంగా మెయిలీ ఈ చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట, సంగీతం రవీంద్ర జైన్.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: This is Akashvani, the news read by Sai Ramujtaba. In Karnataka, the Congress Legislature Party meeting in Vidhan Sautha has elected D.K. Shivakumar as its new leader after the resignation of Siddaramaiah. His name was proposed by outgoing Chief Minister Siddaramaiah and Dr. G. Parameshwar. After adopting the resolution, AICC General Secretary K.C. Venugopal made the official announcement. Later, briefing the media persons in Bengaluru, Mr. Venugopal said D.K. Shivakumar will visit the governor to stake claim to form the government. He also announced that the swearing-in ceremony will be held on 3rd of June. The Khet Bachao Abhiyan to promote balanced and judicious use of fertilizers will be launched across the country on 1st of June and will be carried out throughout the month. Union Minister for Agriculture and Farmers Welfare, Shivraj Singh Chauhan, chaired a high-level meeting regarding the preparations of the campaign in New Delhi today. He said that the campaign should be made a comprehensive national drive connecting farms, farmers and villages. The minister said the focus of the campaign will be on balanced and judicious use of fertilizers, timely advice to farmers in view of weather-related challenges, active participation at panchayat level, and delivering the benefits of the schemes directly to the villages. President of Myanmar, U Min Aung Hlaing, arrived in New Delhi this evening on a five-day visit to India. Union Minister of State for External Affairs, Kirti Vardhan Singh, received him at the airport. Earlier today, the President of Myanmar visited Gaya in Bihar and prayed at the Mahabodhi Temple. He is accompanied by a high-level delegation comprising several cabinet ministers, senior officials and business leaders. This is the first visit of President U Min Aung Hlaing to India in his current capacity. External Affairs Minister Dr. S. Jaishankar called on Mr. Hlaing. In a social media post, Dr. Jaishankar appreciated the Myanmar President's positive sentiment towards deepening the long-standing bilateral cooperation. The visiting dignitary will also participate in a business forum. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani at 11 a.m. tomorrow. It will be the 134th episode of the monthly radio program. The program will be broadcast across the entire network of Akashvani and Doordarshan, AIR News website and the News on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. India's economic performance remained resilient despite global uncertainty arising from the ongoing conflict in West Asia. The Finance Ministry's Monthly Economic Review, or MER, for May 2026 says the foreign exchange reserves remained at comfortable levels even as elevated crude oil prices, tighter financial conditions and slowing growth in major economies created a more challenging global environment. The index of core industries declined marginally by 0.4% in March, though infrastructure and manufacturing activities maintained underlying momentum. Retail inflation remained contained at 3.4% in March. The report also noted bank credit growth remained steady at over 17% year on year. Vice Admiral Sanjay Vatsyayan assumed charge as the chief of the Western Naval Command today, succeeding to one of the Indian Navy's most significant operational appointments. Prior to this role, he served as the Vice Chief of the Naval Staff at Naval Headquarters in New Delhi. Following the change of command, he paid tribute to fallen soldiers at the God of Stambh or Pillar of Honor at the Naval Dockyard in Mumbai. An alumnus of the National Defence Academy, he was commissioned into the Indian Navy on 1st January 1988. He is a recipient of the Param Vashisht Seva Medal, Ati Vashisht Seva Medal and Nav Sena Medal. In women's cricket, host England defeated India by 26 runs in the second T20 international of the three-match series in Bristol and levelled the three-match series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-jae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ పి రవి మోజెస్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు, సన్నుతి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం, సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఇంకా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నో టొబాకోడ్ విశేషాలు వింటారు. 7:55 పాటంటే మనం వింటే ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు వేణువు, శ్రీ బి ధనుంజయ్ తబల. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, రచన ఐ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:00 వార్తావాహిని, 10:15 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రావు ఈ అతిథి. 10:55 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:10 శ్రోతల అభిప్రాయాల మాలిక ఉభయ కుశలోపరి. 12:40 కల్పలత. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత, ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం, లలిత గీతాలు, శ్రీమతి కె శ్రీగాయత్రి గారి కవితలు, అప్సైక్లింగ్ గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయాల మాలిక. పాల్గొన్నవారు కె మోన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మధులిక. 3:00 అమ్మ మనసు నాటకం ప్రసారమవుతుంది, రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 4:00 యువలయ. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కొనిజేటి చెన్నయ్య గారి డోలు వాద్యం వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ ప్రతిసాయి దాసరథి బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమలు కార్యక్రమంలో డ్రిప్ నీటి పారుదల పద్ధతులు యాజమాన్యం, డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం, జానపద గీతం, కొబ్బరిలో ఆకుతేలు పురుగు గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 8:00 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13:57. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.